ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 4వ రోజు.

ఆకాశవాణి నిలయంలో ఉదయం 6 గంటలకు కావస్తోంది. మరికాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్ర దర్శనిలో ఎటు చూసినా పచ్చని చెట్లు, వాటికి జతగా ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించే పర్వత శిఖరాల మధ్య కొలువై ఉంది పాపహరేశ్వరాలయం. అమ్మ అన్నపూర్ణతో కలిసి ఆ జంగమయ్య భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఆ క్షేత్రమే నిర్మల్ జిల్లాలోని కదిలి. పరశురాముడు ప్రతిష్ఠించిన లింగంగా, యాగంటి బసవన్నం తలిపించే నందిగా, ఇలా ఎన్నో విశేషాలకు నిలవైంది ఈ క్షేత్రం. భక్తి శ్రద్ధలతో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది సమర్పించినా మహదానంద భరితుడయ్యే శివుడు

కోరిన వరాలని కాదనకుండా ఇచ్చేస్తాడని ప్రతీతి. అంతటి భక్త సులభుడు భోళాశంకరుడు అయిన దేవదేవుడు స్వయంగా కదిలి వచ్చిన క్షేత్రం నిర్మల్ జిల్లా కదిలిలోని పాపహరేశ్వరాలయం. పరశురాముడికి మాతృహత్యా దోషాన్ని పరిహరించిన ఈ పాపహరేశ్వరుడు నమ్మి కొలిచిన వారి పాపాలని కూడా తొలగిస్తాడు అని భక్తుల విశ్వాసం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి క్షేత్రదర్శిని. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.

0: ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో నిర్మల్ జిల్లా కదిలిలోని పాపహరేశ్వర ఆలయ క్షేత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం. జమదగ్ని మహర్షి ఐదవ కుమారుడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు కన్నతల్లి రేణుకామాత శిరస్సు ఖండిస్తాడు. ఆ తర్వాత మాతృహత్యా పాతకానికి ఒడిగట్టిన అపరాధం నుంచి విముక్తి కోరుతూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఇందులో భాగంగానే దేశంలోని వివిధ ప్రదేశాల్లో 32 శివలింగాల్ని ప్రతిష్ఠించి పూజిస్తానని, తనకు పాప విమోచనం కలిగించాలని శివుణ్ణి వేడుకున్నాడు పరశురాముడు. అన్న మాట ప్రకారం భరతఖండమంతా పర్యటించి వివిధ ప్రదేశాల్లో 31 శివాలయాలను నిర్మించాడట. చివరిగా దిలావర్పూర్లోని ఎల్లమ్మను దర్శించుకొని అమ్మవారి గుడికి ఉత్తర దిశలో ఉన్న లోయల్లో 32వ శివలింగాన్ని ఏర్పాటు చేశాడట. పరశురాముడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై మాతృహత్యా పాతకం నుంచి విముక్తి ప్రసాదించాడు. పరశురాముడు తన పాపం పోయినందుకు సంతోషంతో శివుడు కదిలే అంటూ శివతాండవం చేశాడని స్థలపురాణం చెబుతోంది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని కదిలే పాపన్న ఆలయంగా కూడా పిలిచేవారు. కాలక్రమంలో అది కదిలి పాపహరేశ్వరాలయంగా ప్రఖ్యాతి పొందింది. స్వామివారికి వెనుక భాగంలో పార్వతీదేవి అన్నపూర్ణగా కొలువై ఉంది. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శనిలో నిర్మల్ జిల్లా కదిలిలోని పాపహరేశ్వరాలయ క్షేత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆలయంలోని ప్రధాన శివలింగానికి ప్రతిరోజు తెల్లవారుజామునే పంచామృతాభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు క్షేత్రంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిలో మొదటి రోజున పుణ్యాహవచనం, గణపతి గౌరీ పూజలు, ధ్వజారోహణ ఉంటాయి. మరుసటి రోజున శివపార్వతుల కళ్యాణం, పల్లకీ సేవ, లింగోద్భవ అభిషేకాలు జరుగుతాయి. చివరి రోజున నాగవల్లి సేవలు, అన్నదాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారట. శ్రావణ మాసం మొత్తం అన్నపూర్ణాదేవికి మహిళలు విశేష పూజలు, నిత్యపారాయణలు చేపడతారు. ప్రతి సోమ శనివారాల్లో శివలింగానికి ప్రత్యేక అలంకారాలు కూడా చేస్తారట. వింటూ ఉండండి, ఇది క్షేత్రదర్శిని, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.95 మీరు వింటున్నది క్షేత్రదర్శిని. ఈనాటి క్షేత్రదర్శినిలో నిర్మల్ జిల్లా కదిలిలోని పాపహరేశ్వర ఆలయ క్షేత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం. సాధారణంగా ఆలయాలు తూర్పు ఉత్తర ముఖాల దిశ కలిగి ఉంటాయి కదా. ఈ క్షేత్రంలో మాసం భక్తులు పశ్చిమ ముఖద్వారం గుండా ప్రవేశించి స్వామిని దర్శించుకుంటారు. పశ్చిమ దిక్కుకు అధిపతి అయిన శనీశ్వరుడి దృష్టి పాపహరేశ్వరుణ్ణి దర్శించుకున్న వారి మీద పడదు అనడానికి గుర్తుగానే ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖద్వారం ఉంటుందని భక్తుల నమ్మకం. యాగంటిలోని నందీశ్వరుడు ప్రతి సంవత్సరం పెరిగిన రోజున కదిలి ఆలయంలోని నందీశ్వరుడు రంకె వేస్తాడని, నందీశ్వరుడు చెవి నుంచి శ్వాస సంబంధ ధ్వని వినిపిస్తుందని స్థానికులు చెప్తారు. ఆలయానికి అభిముఖంగా సప్తర్షుల ధ్యాన మందిరం ఉంది. ఇందులో 7 అరలను కట్టించారు. ఆలయ నిర్మాణ సమయంలో ఇక్కడ వచ్చిన ఋషులు ఎవరైతే ఉంటారో ఆ అరల్లో ధ్యానం చేయడం వల్ల దానికి ఆ పేరు వచ్చిందట. అయితే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ అరల్లో నుంచి జయగంటల ధ్వనులు, భజనలు చేస్తున్న శబ్దాలు వస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణం చుట్టూ ఋషిగుండం, జీడిగుండాలు, ఊరే నీటి గుండాలు, అత్తాకోడళ్ళ గుండాలు, ఇలా ఎన్నో చిన్ని చిన్ని నీటి గుండాలు ఉన్నాయి. వీటిలో ఋషిగుండం ప్రధానమైంది. అన్ని కాలాల్లోనూ నీటి మట్టం ఒకేలా ఉండటం దీని ప్రత్యేకత. వింటూ ఉండండి, ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95.

7:06:15 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హెల్దీ మార్నింగ్స్. నేను మీ ఆర్జే సంతోష్. హ్యాపీ హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. హ్యాపీ సండే ఆల్సో. వారం అంతా అలసిపోయారు కదా పని చేసి చేసి. నాకు తెలుసు అలసట ఎలా ఉంటుందో. నిజంగా మర్చిపోతున్నామండి, మనల్ని మనం మర్చిపోతున్నాం. అంత వర్క్ ఓరియంటెడ్గా మనం పనిచేస్తున్నామంటే రియలీ అసలు మన బ్లడ్లోనే ఉంది హార్డ్ వర్క్ చేయడం అనేది. రియలీ హార్డ్ వర్క్ చేస్తున్నాం, స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, మైండ్కి పని చెప్తున్నాం, శరీరం అలసిపోతుందన్న ధ్యాసలో కూడా ఉండట్లేదు మనం. పని పని పని పని పనిలో దైవాన్ని చూస్తున్నాం అండి. గ్రేట్ అండి, అసలు మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఏమంటారు, అయితే ఎన్నో టార్గెట్స్ పెట్టుకొని అందుకు తగిన విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆరోగ్యాన్ని సరైన వ్యాయామాలతో జాగ్రత్తగా చూసుకుంటూ మన ప్లాన్స్ ఎవరితోనూ చర్చించకుండా, అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నా ప్లాన్స్ ఇలా ఉన్నాయి, భవిష్యత్తులో ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని మనం, అంటే ఇది పెద్దలు చెప్పిన మాట ఎవరికి చెప్పకండరా అని అంటారు వాళ్ళు. ఎందుకంటే చెప్తే దానిలో ఉన్నటువంటి ఆ పవర్ ఏదైతే ఉంటుందో పవర్ అది తగ్గిపోతుంది అని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పిన మాట అనమాట. అంటే డిస్కస్ చేయకూడదు, నేను చేస్తున్నాను అని చెప్పకూడదు. మౌనంగా మనం మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో వెళ్ళిపోతూ ఉండాలి అలాగా. అంటే వీ హ్యావ్ టు ఫేస్ ది డిఫికల్టీస్, అందులో వచ్చే అవాంతరాలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక్కరమే ఫేస్ చేయాలి, అవి ఎదుర్కోవాలి. అది కూడా మౌనంగా అలా ప్రయత్నం చేసుకుంటూ ముందరికెళ్ళిపోతూ ఉండాలన్నమాట. మన అంతరంగంలో ఉన్న లక్ష్యం చాలా బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నేను ఎందుకు కోపం తెచ్చుకోవాలి, అది ఎందుకు పనికిరాదు కదా ఆ కోపం, నేను వేరే వాళ్లతో పోల్చుకోకుండా నా శక్తిని నేను నమ్ముతాను అనే దృఢ సంకల్పం చేసుకుంటే ఇక విజయం వైపు మన ప్రయాణం మొదలైనట్టేనండి. అందులో అసలు ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలాంటి థాట్స్తో గనక చిన్నపిల్లలు, అలాగే యంగ్స్టర్స్, ఇప్పుడున్న జెన్జీ వాళ్ళు ఈ థాట్స్తో గనక ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనడంలో ఎలాంటి డౌట్ లేదండి. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

7:23 అవుతుంది రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ నాకెస్ వన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. నిజంగా ఈ హెల్దీ మార్నింగ్స్లో ఇలాంటి పాటలు వింటే ఎక్కడికో వెళ్ళిపోతామండి. నిజంగా మ్యూజిషియన్స్కి, లిరిసిస్ట్లకి, గాయకులకి బా శతకోటి ప్రణామాలండి. అంత హీల్ చేస్తుంది, కాపాడుతుంది ఆరోగ్యాన్ని మ్యూజిక్. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనకున్న అత్యంత ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటండి. అన్ని వయసుల వారు క్రమం తప్పకుండా రోజు కనీసం అరగంట నుంచి ఒక గంట సమయం కేటాయించాల్సిందేని అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు, కషాయాలు. ప్రస్తుత కాలంలో చాలామంది డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టడం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. నిజంగా దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరమే, కానీ వాటన్నిటికంటే విలువైన సంపద మరొకటి ఉంది, అదే ఆరోగ్యవంతమైన శరీరం. ఎంత ధనముందా, స్వయంగా లేచి నడవలేని పరిస్థితి వస్తే ఆ సంపద ఆనందాన్ని ఇవ్వగలుగుతుందా? కనీసం రోజు అరగంట నడక, తేలికపాటి వ్యాయామం, యోగా, సమతుల్యమైన ఆహారం, తగినంత నిద్ర వంటి అలవాట్లు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. మానసిక ప్రశాంతత కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం అండి. అధిక ఒత్తిడి, ఆందోళన, కోపం వంటి భావోద్వేగాలు శారీరక ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తాయి. అందుకే ధ్యానం, పుస్తక పఠనం, కుటుంబంతో సమయం గడపడం వంటి అలవాట్లు కూడా మన జీవితం నాణ్యత ఉంటుంది కదా, దాన్ని పెంచుతాయన్నమాట. ఆలోచిద్దాం ఒకసారి.

సూపర్ హిట్ సాంగ్ వింటున్నారు ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి. అండ్ 7:30 ఎగ్జాక్ట్గా 2026 కామన్వెల్త్ క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు రేడియో రిపోర్ట్ ఆకాశవాణి ఢిల్లీ నుంచి వింటారు. స్టే ట్యూన్డ్.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తిగల రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ ఆందోళన విరమించుకుంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలు నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. కుమరవెల్లి నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వెనుకబడిపోయిందన్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత 2.5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగం 15 నుంచి 20%, ప్లాట్ల విక్రయాలు దాదాపు 40% పెరిగాయని తెలిపారు. హైదరాబాద్ అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా చర్యలు చేపడుతోందని చెప్పారు. భూభారతి చట్టంతో భూములకు భద్రత కల్పిస్తున్నామని, పేదల కోసం తొలి విడతలో 100,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 100,000 కుటుంబాలకు ఉచితంగా 5 మొక్కలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 3 పళ్ల మొక్కలు, 2 ఔషధ లేదా అలంకరణ మొక్కలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, రోటరీ, లయన్స్ క్లబ్లు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు పాల్గొనవచ్చని హెచ్ఎండిఏ హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ చక్రపాణి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: FM Rainbow 101.9.
1: Eight 16, 10 seconds, Rainbow Studio Clock.

కస్వాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వైబ్రంట్ హైదరాబాద్. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా యోగా గురించి మనం మాట్లాడుకోవడం ఎప్పుడూ మర్చిపోకూడదండి. అది వ్యాయామం మాత్రమే కాదు, సంపూర్ణ జీవనశైలి. యోగాతో శరీరానికి ఆరోగ్యం, అలాగే ధ్యానంతో మనస్సుకి ప్రశాంతత, ఈ రెండు అసలు నిజంగా అల్టిమేట్ అన్నమాట. రోజు కనీసం 5 నిమిషాలు ధ్యానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. యోగా ఆరోగ్యాన్నే కాదు, ఆనందాన్ని ఇచ్చే అద్భుత సాధనం. యోగా సాధనలో ఎన్నో ఆసనాలు ఉన్నప్పటికీ ఇందులో ప్రధానమైంది ధ్యానం. ఒక క్రమ పద్ధతిలో ధ్యానం చేస్తే ఆందోళన తగ్గించి మనస్సుకి పూర్తి స్థాయి విశ్రాంతి ఇస్తుందన్నమాట. మనస్సుని అదుపులో ఉంచి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించేసేస్తుంది, పాజిటివ్ థాట్స్ తీసుకొస్తుంది ధ్యానం. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది యోగా. కోపం, భయం ఇలాంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడంలో ఈ రెండు చాలా చాలా హెల్ప్ చేస్తాయి మనకి. నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, ఒక లైఫ్ స్టైల్ అన్నమాట ఇది. క్రమ పద్ధతిలో మన శరీరాన్ని, మనసుని ట్యూనప్ చేసుకోవడానికి ఈ రెండు హ్యాపీగా మనం రోజు చేయాలండి. అయితే మన సిటీలో హ్యాపెనింగ్స్ గురించి ఒకవేళ మనం ఆలోచిస్తే, జనరల్గా ఆహారాన్ని ఆస్వాదిస్తూ మనసు పెట్టి తినడాన్ని మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు కదా. అలా ఆస్వాదిస్తూ ఆహారాన్ని తీసుకుంటే రుచి, మాధుర్యం అన్నీ తెలుస్తాయి, త్వరగా అరుగుతుంది కూడా. ఆహారానికి సమయాన్ని కేటాయించి నెమ్మదిగా నమలటం, కొద్ది కొద్దిగా వడ్డించుకొని తినడం చాలా మంచి అలవాటు. ఎన్నో రకాల పదార్థాలని చక్కగా వాటి రెసిపీస్ తెలుసుకుని మరీ ఓపిక్గా వండుకొని అందరం కలిసి ఒక చోట కూర్చొని తింటూ ఉంటే ఆహా, పైగా ఇవ్వాలి సండే. అయితే మన హైదరాబాద్లో జపాన్ ఫెస్టివల్ పేరిట జపనీస్ ఫుడ్లోని రకరకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఆస్వాదకరమైన రుచులతో రెడీగా ఉన్నాయన్నమాట. మనం హ్యాపీగా తినచ్చు. వింటూ ఉండండి, ఇంకా బోల్డ్ అండ్ అప్డేట్స్ నేను మీకు ఇస్తాను. ఇది వైబ్రంట్ హైదరాబాద్, ఓన్లీ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగ్రమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: ట్వంటీ సెకండ్స్ రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ పెట్టినారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ఈ మాసంలో ఉండే వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే అది మాటల్లో వర్ణించలేం. ఎటువైపు చూసినా పండగ వాతావరణమే కనబడుతుంది మనకి, అవునా? మన చుట్టుపక్కల ఇళ్లలో బంధువుల సందడి, పిల్లల కేరింతలు, ఆటలు, పాటలు, ఆహా సందడే సందడి. అమ్మమ్మలు వండిపెట్టే పిండి పదార్థాలు, అమ్మా నాన్నలు కొనిపెట్టే కొత్త కొత్త వస్తువులు, కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపాలు, ఇళ్ళు పూజలు, పునస్కారాలు, ఇలా ఈ మాసం అసలు ప్రత్యేకత వేరు. ఏమంటారు? అయితే మనం ఏదైనా పాట వింటున్నప్పుడు, అంటే ఇష్టమైన పాట వింటున్నప్పుడు పెద్దగా మనం సౌండ్ పెట్టేసుకొని వింటూ ఉంటాం కదా, సాధారణంగా అదే మనలో చాలామందికి అలవాటు. ఆ పాట పెద్దగా పెట్టుకొని అందులో మనమే ఒక హీరోగా ఊహించుకొని, మనమే ఉన్నాం అన్నట్లుగా ఊహించేసేసుకొని స్టెప్పులు వేసేస్తూ, గంతులు వేసేస్తూ, మనతో పాటు ఇంట్లో వారిని స్టెప్పులు వేయిస్తూ, ఉల్లాసంగా ఉత్సాహంగా అందరిని ఎంటర్టైన్ చేస్తూ సరదాగా ఉంటాం. కానీ పెద్ద శబ్దం వినటం అంత మంచిది కాదు అంటున్నారు. ఎందుకంటే మన చెవిలోని కర్ణభేరి కొంత శబ్దాన్ని మాత్రమే వినగలుగుతుంది. అంతకు మించిన శబ్దం వింటే అది తట్టుకోలేదు, ఊహించని ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారన్నమాట. ప్రత్యేకంగా డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఏదో దూరంగా ఎక్కడి నుంచో వినబడుతున్నట్లుగా ఉంటే సౌండ్ అది బాగుంటుంది. కానీ కొంచెం కష్టమే అది అలవాటు చేసుకోవడం, కాకపోతే మనకి మంచిదన్నమాట. డెసిబెల్స్ అంటారు కదా, ఆ డెసిబెల్స్ దాటి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई,
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड.
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्ने हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9.
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन.
0: जश्ने हैदराबाद.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 102.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
4: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
3: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
4: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
3: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

8:45 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వైబ్రంట్ హైదరాబాద్. అయితే పాటకి రాళ్ళు కరిగించే శక్తి కూడా ఉంటుంది అంటారు. అంతేకాదు పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా కంప్లీట్ దీనేమంటారు కంప్లీట్గా కాంప్లికేట్ చేసుకోకుండా మ్యూజిక్తో కూడా నయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మ్యూజిక్ సంగీతం శారీరక రుగ్మతల్ని నయం చేస్తుందని ఎన్నో పరిశోధనలు కూడా రుజువు చేశాయండి.

సంగీతం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఈ విషయం మనందరికీ తెలుసు. దానివల్ల జ్ఞాపక శక్తి కూడా భద్రంగా ఉంటుంది. సంగీతం వినటం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది, ఏకాగ్రత. అసలు ఎన్ని లాభాలు ఉన్నాయంటే మనం త్వరగా స్పందించగలుగుతాం దేనికైనా సరే. అంతేగాక రిథమిక్గా కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఏదైనా పాట పెట్టుకొని దానికి తగ్గట్టుగా, అంటే ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక మంచి నేనంటారు అలవాటు అనమాట. అయితే దేవి శ్రీప్రసాద్ హిట్ సాంగ్స్తో ఇవాళ మన సిటీలో సూపర్ హిట్ ప్రోగ్రామ్ జరగబోతుంది. మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట, హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి. స్టే ట్యూన్డ్. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: స్టూడియో క్లాక్ లో ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వార్తల ముఖ్యాంశాలు ఉంటారు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. హైదరాబాద్లోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల కోసం క్యూర్ పరిధిలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రత్యేక హెల్ప్ లైన్ను రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రజలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 0402463572 నెంబర్కు ఫోన్ చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అధికారిక సమాచారం పొందవచ్చని తెలిపారు. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది.

దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాస్యూటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధి కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

9:18, 5 seconds, రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా ఇవాళ అంతర్జాతీయ మడ అడవుల పరిరక్షణ దినోత్సవాన్ని, ఇంటర్నేషనల్ డే ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్, ఈ మడ అడవుల పరిరక్షణ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటాం. ఈ మడ అడవుల పర్యావరణ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి సంరక్షణని ప్రోత్సహించడానికి 2015లో యునెస్కో ఈ రోజుని అధికారికంగా ప్రకటించిందన్నమాట. తుఫానులు, అలలు, సముద్ర కోతల నుంచి తీర ప్రాంతాలని ఈ అడవులు కాపాడతాయన్నమాట. అనేక రకాల చేపలు, పక్షులు, సముద్ర జీవులకు ఇవి ఆవాసంగా ఉంటాయి. సాధారణ అడవుల కంటే ఎక్కువ పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని వాతావరణ మార్పులని తగ్గిస్తాయి కూడా. అంటే ఎంత మేలు చేస్తున్నాయో చూడండి, వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: 9:29, 10 seconds, రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల భయం. సాధారణంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం. అయితే ఇంట్లోని పెద్దవారు కానీ లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా మనకేదైనా పని చెప్పినప్పుడు అది వెంటనే చేయడం లేదా చేస్తున్న పనిలో మనం వెళ్ళి సహాయం చేయడం అనేది పనిచేసేవారికి ఎంతో ఊరటిస్తుందండి. ఒకరి మీదే అన్ని పనులు వదిలేయడం, వారు చేస్తారులే మనం కూర్చుందాం అని అనుకోవడం, లేదా చేయకుండా ఏం చేస్తారులే అనే ధోరణి వల్ల పని చేయాలి అని అనిపించకపోగా చేసే పని మీద ధ్యానం కుదరదు. అంచేత మనం సహాయపడుతూ పిల్లలకు కూడా ఇంటి పనుల్లో సహాయం చేయడం అలవాటు చేస్తే వారికి బాధ్యత తెలుస్తుంది, అలాగే మనం చేసుకున్న పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. ఏమంటారు అయితే, ఇవాళ సిటీలో నవరసాల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది మాత్రం హాస్యరసమే. అలాంటి హాస్యం మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని ఇది ఈవెన్ మానసిక నిపుణులు కూడా చెప్తున్నారనమాట. అయితే చిన్నతనంలో ఏ కల్మషం లేకుండా ఎలాగైతే మనం నవ్వుకుంటూ ఉండేవాళ్ళమో, పెద్దయ్యాక ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మనస్ఫూర్తిగా నవ్వడం అనేది కొంచెం తగ్గిపోయిందని. అయితే ఈ మనస్ఫూర్తిగా నవ్వడం అనేది మన ఆయుష్పై మంచి ప్రభావం చూపిస్తుంది అనమాట. నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అనేది ప్రసిద్ధి. నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు. అయితే ఇవాళ కడుపుబ్బా నవ్వడానికి మన సిటీలో బోల్డ్ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనమాట. మనస్ఫూర్తిగా నవ్వాలనుకుంటున్న వాళ్ళు, హాయిగా నవ్వి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి చక్కటి అవకాశం అనమాట ఇది. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

9:41, 17 seconds, రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 బై సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ లో ఉన్నా. నిజంగా వైష్ణవి, హాయ్, వెరీ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ?

0: హలో సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
1: ఓకే, సో వైష్ణవి, నాకు ఒక చిన్న డౌట్ అన్నమాట. నిన్న నేను వైల్ ఐ వాజ్ డ్రైవింగ్ మై కార్, నాకు ఒక మంచి ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అవుతుంది రేడియోలో, అంటే మన ఆకాశవాణిలో. సడన్గా నాకేంటంటే, ఇదేంటి వెళ్తున్నాను, హరివరిగా నేను వెళ్ళిపోయాను, నా వర్క్ స్టేషన్కి వెళ్ళిపోయాను, ఆ ప్రోగ్రామ్ నేను మిస్ అయిపోయానే అని ఒక చిన్న బాధ ఉండింది అనమాట నాకు. సో డూ వీ హ్యావ్ ఎనీ యునో ఛాన్స్ టు లిజన్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్ అగైన్?
0: Yes, of course, అండి. ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు.
1: అంటే నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది, మళ్ళీ ఆ ప్రోగ్రామ్ నేను ఎప్పుడు వింటానో అనే చిన్న ఇది అనిపించింది అనమాట. అంత మంచి ప్రోగ్రామ్, స్పెషల్లీ యంగ్స్టర్స్ని బాగా దీని ఏమంటారు ఎంకరేజ్ చేసే ప్రోగ్రామ్ అనమాట.
0: సో ఆ ప్రోగ్రామ్ మనం ఎప్పుడైనా సరే, లైవ్ అయినా సరే, రికార్డెడ్ అయినా సరే, మన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వినొచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఎప్పుడుదైనా సరే మనం రికార్డెడ్లో వినొచ్చు, లైవ్ మిస్ అయిపోయినా సరే.
1: ఓకే, ఈవెన్ మన్ కీ బాత్,
0: అలాగే ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా, ఇంటర్వ్యూస్ ఉన్నా, స్పెషల్ అకేషన్స్ ఉన్నా సరే,
1: డాక్టర్స్తో ఇంటర్వ్యూస్,
0: మనం మర్చిపోయాం మరి ఈరోజు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది వినలేకపోయాను అన్నా సరే, నెక్స్ట్ డే ఎప్పుడైనా వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు, ఓన్లీ ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్.
1: దాట్స్ ట్రూ. నిజంగా ఎంత సపోర్టివ్గా ఉంటుంది అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, మనకు ఒక కంఫర్టబుల్ జోన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వదు. వాట్ ఇస్?
0: Yes sir, yes sir, definitely.
1: Yeah, thank you.
0: And ఇంకోటి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్ అవైలబుల్ ఆన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్.
1: అవునా? నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను, అండ్ ఐ నెవర్ మిస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ బ్రాడ్కాస్ట్ బై యూనో ఆకాశవాణి. సీరియస్లీ ఎంత మంచి యూనో ఫేవరబుల్గా ఉందో కదా. వాట్ యు సే?
0: Yes sir, definitely. అందరూ వినాలి, అందరూ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎప్పుడైనా సరే ఫీజిబిలిటీతో వినేసేయండి.
1: దట్ ఈస్ ట్రూ. రియలీ రియలీ ఎంకరేజింగ్ వైష్ణవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ కైండ్ ఆఫ్ యూనో ఏంటి కంఫర్టబుల్ మెసేజ్. నాకు చాలా కూల్గా చెప్పారు మీరు. రియలీ రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరు వింటూ ఉంటారా?
0: Yes sir.
1: Oh, okay.
0: వింటూ ఉంటాను ఆఫీస్ అయిపోయిన తర్వాత, వినాలనిపించిన ప్రోగ్రామ్స్ ఆఫీస్ టైంలో వినలేకపోయినా.
1: ఎంత హాయిగా ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా.
0: దాట్స్
1: ట్రూ. సో స్టే ట్యూన్ టు
0: ఆకాశవాణి హైదరాబాద్, 101.9 FM రెయిన్బో.
1: రెయిన్బోతో జీవితం
0: రంగులమయం.
2: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
3: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
2: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
3: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
2: పేరిణి నృత్యం,
3: ఒగ్గు కథలు,
2: జానపద గీతాల సోయగాలతో
3: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
2: పచ్చని పంటలు ఒకవైపు,
3: చేనేత చీరలు మరోవైపు,
2: బిర్యానీ రుచుల నుంచి
3: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
2: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
4: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: నేను మీ ఆర్జే సంతోష్ సెలవు తీసుకునే టైం. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా కాషియస్గా కాన్షియస్గా ఉండండి. డ్రైవింగ్ అనేది చాలా చాలా పెద్ద బాధ్యత. ఏమంటారు ప్లీజ్?

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కుటుంబాన్ని సమర్థంగా నడిపించే తల్లే కుటుంబానికి నిజమైన సీఈఓ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో నిర్వహించిన ది సీఈఓ షీ నెవర్ న్యూ షీ వాస్ అనే పుస్తకావిష్కరణ, హైదరాబాద్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంచి పుస్తకాల పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని, యువత చెడు సోషల్ మీడియా వ్యసనాలకు దూరంగా ఉండి సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కాబోతున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ప్రవేశాల పోస్టర్ను వీసీ ఆవిష్కరించారు. కోర్సుల వివరాలు, అర్హతలు, ఫీజు సమాచారం యూనివర్సిటీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి

ఆలయాభివృద్ది పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 99.40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 24-25 బడ్జెట్లో 100 కోట్లు విడుదల చేయగా తాజా కేటాయింపుతో ఆలయ అభివృద్దికి మొత్తం 249 కోట్ల రూపాయల నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే సుమారు 45% పనులు పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటకల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనస్సులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Yes, International Day for the conversion of mangrove ecosystem. Namaskar dosto, aap sun rahe hain Akashavani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi. Aaj hum baat karne wale hain ek aisi prakritik khazane ki jo samandar aur zameen ke beech khada hokar hamari raksha karta hai. Ji haan, aaj ka vishay hai International Day for the conversion of mangrove ecosystem. Har saal 26 July ko

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
2: Yes, Jashne Hyderabad, where food is served on air. Mana 10 to 2 program tarvata ante namaste hello adab tarvata manaku Jashne Hyderabad untundi roju ade time venesendi. Yeah, Jashne Hyderabad.
3: PM Jai ab garibon ki jai ban gayi hai.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.
4: PM Jai ab garibon ki jai ban gayi hai.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం మరికొద్దిసేపట్లో ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. సిద్దిపేట జిల్లాలోని కుమ్రవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించనున్నారు. కుమ్రవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఇటీవల వేసిన మనోహరాబాద్ సిద్దిపేట కొత్త రైలు మార్గంలో ఒక కొత్త రైల్వే స్టేషన్ నిర్మించారు. హైదరాబాద్లోని పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల కోసం క్యూర్ పరిధిలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రత్యేక హెల్ప్ లైన్ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రజలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 0402460352 అనే నెంబర్కు ఫోన్ చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అధికారిక సమాచారం పొందవచ్చని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోల్దోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తి కలిగిన రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. 3 టీ ట్వంటీల

పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన రెండవ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 136వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది.

0: की स्वतंत्रता के लिए अपना सब कुछ समर्पित कर दिया। उनके त्याग और तपस्या की वजह से आज हमारे हाथ में तिरंगा है। इस तिरंगे में हमारे संविधान के आदर्श हैं। साथियों, पिछले कुछ वर्षों में हर घर तिरंगा अभियान ने पूरे देश को एक अद्भुत भावना से जोड़ा है। हर घर हर गली में तिरंगे का उत्सव दिखाई देता है। इस वर्ष भी हमें हर घर तिरंगा अभियान को पूरे उत्साह के साथ आगे बढ़ाना है। अपने घर पर पूरे सम्मान के साथ तिरंगा फहराना है। साथियों, हर वर्ष 15 अगस्त से पहले आप मुझे बहुत से विचार और सुझाव भेजते हैं। इस वर्ष भी आप अपने विचार MyGov पर जरूर साझा कीजिए। मुझे आपके सुझावों का इंतजार है। साथियों, मन की बात में आज इतना ही। अगले महीने हम फिर मिलेंगे। देशवासियों की अनेक नई उपलब्धियां और प्रेरक प्रयासों के साथ, तब तक के लिए मुझे अनुमति दीजिए। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: ये आकाशवाणी
4: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
5: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట INS మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను

డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. 4 జూలై నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్లబావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పివి సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి

ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్ 1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మిత్రులారా, భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, నైపుణ్యం, ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది, పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది, కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ

వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగరాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాదులో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనాం ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. జూలై 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి

మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామడిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూమ్డీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న

ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7వ తేదీన మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈరోజున హస్తకళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, పుథంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకంచేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్ నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలిస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

0: మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఈ మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు మన్ కీ బాత్లో ప్రస్తావించిన స్కైరూట్ ఏరోస్పేస్ కోఫౌండర్ మరియు సీఈఓ శ్రీ పవన్ కుమార్ చందన్ గారితో శ్రీమతి నీహారా కానేటి సంభాషణ.
3: ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ టుడే వి హావ్ విత్ us మిస్టర్ పవన్ కుమార్ చందన, సీఈఓ ఆఫ్ స్కైరూట్ ఏరోస్పేస్. Sir, on behalf of Team Akashwani and its listeners, congratulations on the successful launch of Vikram 1. What will be the impact of Vikram 1 on every young Indian aspiring to be part of India's space ecosystem?
4: Vikram 1 is a great milestone for Skyroot, for India and for the global space sector, because it's the first time in India where a private company designed a rocket which can put satellites into orbit, took it to the launch pad in Sriharikota and

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్న స్పెషల్ అకేషన్ నేషనల్ పేరెంట్స్ డే. మన లైఫ్లో ఫస్ట్ టీచర్స్ ఎవరంటే మన పేరెంట్స్. మనం ఫస్ట్ మాట్లాడడం, నడవడం, మంచి చెడు తెలుసుకోవడం అన్నీ వాళ్ళతోనే స్టార్ట్ అవుతాయి. పేరెంట్స్ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్ళకి మన ప్రేమ గౌరవం చూపించడానికి నేషనల్ పేరెంట్స్ డే ఒక మంచి అవకాశం. కాబట్టి ఈరోజు నెక్స్ట్ కొద్ది నిమిషాలు మనం మన అమ్మా నాన్నల గురించి మాట్లాడుకుందాం, మన మెమరీస్ షేర్ చేసుకుందాం, మరియు వాళ్ళకి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. సో పేరెంట్స్ అంటే కేవలం మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మన సక్సెస్ వెనుక ఉన్న సైలెంట్ సపోర్టర్స్. మనం పడిపోతే పట్టుకునే చెయ్యి. మనం గెలిచినప్పుడు మనకన్నా ఎక్కువ సంతోషపడే మనుషులు ఎవరుంటారు చెప్పండి, పేరెంట్స్ కంటే. సో లైఫ్లో అందరూ మన మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేసి మరీ చూపిస్తారు, కానీ ఒక్క మన పేరెంట్స్ మాత్రం మన మిస్టేక్స్ని కరెక్ట్ చేసి మనల్ని ముందుకు నడిపిస్తారు. సో అలాంటి పేరెంట్స్ కోసం కొంచెం టైం అయితే తీయాలి కదా, తీసి

0: FM Rainbow 101.9, musically yours.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: Smile. Thank you for that beautiful and very positive and very inspiring message, Vani. I would love to play the track for you, and I have a nice one lined up here, and I would like to take this next message. This is once again from D. Srinath, and she says, all right, I want the unlimited supply of fresh dishes and clean clothes because I hate doing laundry and dishes.

0: FM Rainbow 101.9.
1: Yes. సో మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. అండ్ మనం వచ్చేసాం మన ఫేవరెట్ సెగ్మెంట్కి, లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్. సో మీరు నాకు కాల్ చేస్తారు, మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మన ఫోన్ నెంబర్స్ వచ్చేసి 0402323 0030 0402 23 48 21 0402 9 7 0 4 7 1 5. నంబర్స్ చెప్పేసినప్పుడు మరి టాపిక్ కూడా చెప్పాలి కదా. ఎస్, మీ పేరెంట్స్కి ఒక మెసేజ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే ఇది చాలా ఏమంటారు కామన్ విషయం అని అనుకుంటారు, కానీ అస్సలు కామన్ కాదండి. మనం పేరెంట్స్తో ఎన్నో విషయాలు చెప్పాలి అనుకుంటాం, కానీ ఒక్క చిన్న హెసిటేషన్ వల్ల చెప్పలేకపోతూ ఉంటాం ఎప్పుడు. సో అలాంటి మెసేజ్ని ఇప్పుడు చెప్పండి. లేదా కొందరికి పేరెంట్స్ ఫాస్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, సో వాళ్ళకి చెప్పలేని విషయాలు ఇవాళ నాతో షేర్ చేసుకోవచ్చు, మన అందరితో షేర్ చేసుకోవచ్చు, మన రెయిన్బో ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ నేషనల్ పేరెంట్స్ డే కాబట్టి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ ఈ డేని మనం వాళ్ళకి సెలబ్రేట్ చేయొచ్చు. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. అండ్ వచ్చేస్తుంది ఒక బ్యూటిఫుల్ సాంగ్ అంగ్రేజీ మీడియం నుంచి, వింటూనే ఉండండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. అండ్ నేను చెప్పేశాను, మన లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి మీరు కాల్ చేయండి, మనం ఒక అద్భుతమైన టాపిక్ మీద మాట్లాడదామని. సోయా, హలో రెయిన్బో, మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
2: హలో వైష్ణవి మేడం గారికి శుభ మధ్యాహ్నం.
1: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, శుభ మధ్యాహ్నం అండి. చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు? అలాగే ఉండాలండి. చెప్పండి సార్, మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు
2: కె రమేష్ అమ్మా.
1: కె రమేష్ గారు, దిల్షుక్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు. మన కె రమేష్ గారు, సో
2: టాపిక్ వచ్చి టాపిక్ బాగుంది. అయితే మా అమ్మా నాన్న అయితే లేరు ఇప్పుడు, మా చిన్నమ్మ ఉంది. ఆమెకు ఒకటే నేను చెప్తాను, ఏంటంటే సమయానికి తినండి, సమయానికి పడుకోండి, సమయానికి మందులు వేసుకోండి. ఇది ముఖ్యం, ఇది పాటించండి అని చెప్తాను అనమాట. మా చిన్నమ్మని ఒకటి ఉంది, నాకంటే పెద్దవాళ్ళు ఇంకెవరు లేరు అనమాట.
1: ఆమెకు
2: అదే చెప్తాను నేను, సమయాన్ని తినాలా, సమయాన్ని పడుకోవాలా, మందులు కరెక్ట్ టైం చేసుకోవాలా, సాధ్యమైన కొంచెం యోగా యోగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని నేను చెప్తాను మేడం.
1: నిజమే సార్, మన హెల్త్ తర్వాత
2: మేడం. అందాజ్ మూవీలో రాజేష్ ఖన్నా సాంగ్ అన్నమాట అది, జిందగీ ఎస్ఎఫ్ఆర్ సాంగ్ ఉంది మేడం, బాగుంటుంది.
1: డెఫినెట్లీ సార్, అందాజ్ మూవీ వేస్తాను సార్.
2: అందాజ్ అమ్మా, రాజేష్ ఖన్నాకి, రాజేష్ ఖన్నా చాలా బాగుంటుంది.
1: ఓకే సార్, ఓకే,
2: ధన్యవాదాలు మేడం. కె రమేష్,
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, దట్ వాస్ కె రమేష్ గారు ఫ్రమ్ దిల్షుక్ నగర్. ఏమంటున్నారంటే, మనకి డెఫినెట్గా అమ్మ నాన్న అనగానే వాళ్ళ హెల్తే ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మ నాన్న మనతో పాటు ఎప్పుడూ సంతోషంగా ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలని ఏ సన్ అయినా ఏ డాక్టర్ అయినా కోరుకుంటారు కదా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు, మిమ్మల్ని విని నేను చాలా హ్యాపీ అయ్యాను. ఎస్, మీరు కూడా మనకు కాల్ చేసేయచ్చు. మన ఫోన్ నంబర్స్ వచ్చేసి 0402323 0030 0402 3238 2104029704715. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. అండ్ ఎన్నా సోనా ఓకే జాను మూవీ నుంచి వస్తుంది, మీరు వింటూనే ఉండండి.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back to Akashwani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi and manato paatu unnaru mana second caller line lo. Hello Rainbow.
2: Hello.
1: Yes sir, mee peru and meer ekkada nunchi maatladutunnaru?
2: నా నేమ్ వచ్చేసి మదన్ అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను.
1: ఓకే, చెప్పండి మదన్ గారు, మీరు టాపిక్ విన్నారా?
2: విన్నానండి, ఐ మీన్ నాకు కొద్ది ఐడియా లేదు, ఐ మీన్ చెప్తారా?
1: మీ పేరెంట్స్ కి ఒక మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు?
2: సో యాక్చువల్లీ నేను ఐటి జాబ్ చేస్తాను, సో నేను యూజువల్ గా హైదరాబాద్ లోనే ఉంటాను. ఐ మీన్ నేను ఇంటికి వెళ్ళాను, ఐ మీన్ ఏదో రేర్ కేసెస్ లో ఇంటికి వెళ్తాను. సో వాళ్ళకు చేసిన మెసేజ్ ఏంటి అంటే, ఐ మీన్ మీరు టైంకి తినండి, 24x మీ అబ్బాయిలు, ఐ మీన్ వాట్ ఎవర్ యువర్ చైల్డ్స్ వచ్చేసి మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఆల్వేస్ మీరు హ్యాపీగా ఉండి వాళ్ళను ఆనందంగా ఉంచండి, అంతే. ఇదే నా సజెషన్.
1: ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి మదన్ గారు. మీరు విన్నారు కదా, అందరికీ, అందరి పిల్లలకి, లైక్ ఫోన్ చేసే మ్యాక్సిమం పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న ఆరోగ్యమే ముఖ్యం. ఎస్, థ్యాంక్ యూ అండి మదన్ గారు, మీతో మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. ఓ, మనకు ఇంకో కాలర్ ఉన్నారు. హలో రెయిన్బో.
3: హరి ఓం.
1: హరి ఓం సార్.
3: విలాస్ పెనూర్కర్ నల్లకుంట భాగ్యనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఎస్ ఎస్ ఎస్ సార్, డెఫినెట్లీ. ఎందుకు మర్చిపోతామండి విలాస్ గారు? ఎస్, వీఆర్ ఆన్ ఎయిర్. చెప్పండి విలాస్ గారు, మీ పేరెంట్స్ కి ఒక మెసేజ్.
3: అవునండి, అంటే పాలక్ దివస్ అంటారు దీనికి, పేరెంట్స్ డే అంటున్నారు కదా, పాలక్ దివస్. అయితే ఈ విషయంలో ఏం చెప్పాలంటే, నాన్న అమ్మతో నాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్, వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు కానీ నేను వాళ్ళతో చాలా క్లోజ్ ఉన్నాను. నేను, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, నలుగురు చెల్లెలు, అందరు దాంట్లో నేను పెద్ద. దాని గురించి నా మీద వాళ్ళకు కూడా బాగా ప్రేమ ఉండేది. అయితే నాన్నతో ఎంత క్లోజ్ ఉందనంటే, నా ఫస్ట్ సాలరీ స్లిప్ నాన్నని చూపించారు. దాని తర్వాత ఎప్పుడెప్పుడైతే నాకు ప్రమోషన్ వస్తుందో లేకపోతే సాలరీ పెరుగుతుందో ఆ విషయాలన్నీ, మా కార్యాలయంలో ఏం జరుగుతుంది ఆ విషయాలన్నీ నేను నాన్నగారితో

0: షేర్ చేసేది. నేను మొట్టమొదటిసారి ఎప్పుడైతే కార్ తీసుకున్నానో అప్పుడు నాన్నని అమ్మని దాంట్లో కూర్చోపెట్టి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో అక్కడ గార్డెన్ ఉంది, అక్కడ తీసుకుపోయి అక్కడ కూర్చోపెట్టి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేనేం అర్థం
1: చేసుకున్నా,
0: అవసరం ఉండదు. ఏమి కావాలంటే వాళ్ళ అబ్బాయి ఇవ్వాలి, మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడి వేరే వేరే విషయాల మీద చర్చిస్తే వాళ్ళకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఆ దానికి దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళతో మాట్లాడేది ఆ పని చేసేది అనమాట. అయితే అమ్మతో నేను అంత క్లోజ్ లేను, కానీ నాన్నతో మాత్రం చాలా చాలా క్లోజ్ గా ఉన్నాను. అయితే వాళ్ళకు కూడా, వాళ్ళ ఇద్దరికి కూడా నా మీద ఎంత అభిమానం అంటే, ఎక్కడ పోయినా అక్కడ చెప్పేవారు, మా పెద్ద అబ్బాయి మమ్మల్ని బాగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు అని చెప్పేవారు. అంటే నేను అక్కడ వెళ్ళాక వాళ్ళు నాకు చెప్పేవారు, అరే మీ నాన్న వచ్చారు నీ గురించి ఇలా చెప్తున్నారు అని. అయితే ఇవాళ ఈ పేరెంట్స్ ఏమి అంటున్నారు కదా, అప్పుడు ఈ అన్ని విషయాలు దీంట్లో కొన్ని విషయాలు నాకు ఇప్పుడు గుర్తు వస్తే ఆ విషయాలు నేను చెప్పానండి.
1: ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి విలాస్ గారు. మీరు అస్సలు బాధపడకండి, అమ్మ నాన్న ఎప్పుడు మీతోటే ఉంటారు, మన పేరెంట్స్ మనల్ని ఎప్పుడు వదిలేసి వెళ్ళరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి విలాస్ గారు. ఎస్, దాట్ వాజ్ విలాస్ గారు అంటున్నారు వాళ్ళ పేరెంట్స్ లేరు అని, బట్ ఎన్నో విషయాలు వాళ్ళ పేరెంట్స్తోటే షేర్ చేసుకున్నారు అండ్ వాళ్ళ డే తన పేరెంట్స్తోటే స్టార్ట్ అయింది అని. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. యా, ఎస్, వీ హ్యావ్ అనదర్ కాలర్. ఓకే, లైన్ కట్ అయిపోయింది, నో ఇష్యూస్. మీరు మళ్ళీ కాల్ చేయండి, మనం మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్. ఓకే, హలో
2: హలో
1: హలో రెయిన్బో అండి,
2: వినిపిస్తున్నారా? వైష్ణవి,
1: వినిపిస్తుందండి.
2: ఏం వినిపిస్తున్నారండి?
1: మనం ఆన్ ఎయిర్ లో ఉన్నాం సార్. ఎస్, మీరు మీ పేరు అండ్ మీ ఊరు చెప్పండి.
2: మా పేరేమో ఓలేడు ప్రభాకర్ రావు.
1: ఎస్ సార్.
2: మా ఊరేమో ఒక పెద్ద పల్లెటూరు బెంగళూరు అనమాట.
1: ఓకే అండి, టాపిక్ విన్నారా సార్?
2: మా అమ్మ నాన్నకి ఏం కోరుకుంటానంటే, వాళ్ళు ఇప్పుడైతే లేరు, స్వర్గలోకంలో ఉన్నారు, మీరు ఎక్కడైనా ఏమన్నా దాచి పెడితే చెప్పండి, మీ మనవ నా మనవలకు పనికొస్తుంది అని చెప్పని వచ్చి చెప్పమని ప్రార్థిస్తుంటాను అనమాట.
1: అయ్యో,
2: కళలోకి వచ్చి చెప్పండి మీరు, నేను వెతుక్కుంటాను, ఎక్కడ నిధి కానీ ఎక్కడైనా దాచిపెట్టారా అని. బాగుంది కదా?
1: బాగుంది సార్.
2: చూసారా, కితకితలు లేకుండానే నవ్వు వచ్చేస్తున్నది మీకు.
1: అయ్యో,
2: దట్ ఈస్ ఓలేడు ప్రభాకర్ రావు.
1: తెలుసండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ రావు గారు. ఎస్ సార్ అంటున్నారు, ఎన్ని ఉన్నా సరే ఆస్తి లైక్ అది కూడా ఉండాలి అని ఒక జోక్ వేశారు. దట్ ఈస్ వెరీ కామన్ థింగ్, మీరు ఏమనుకోకండి. యా, ఇలాంటి ఎన్నో విషయాలు మనతో మాట్లాడుకోవచ్చు. మీరు వింటున్నారు హైదరాబాద్ ఆకాశవాణి FM 101.9 రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: Yes, welcome back to Akashvani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi and manam nadustundi mana live phone in program. నేను అన్నాను కాల్ చేసేయండి మాట్లాడుకుందామని. ఎస్, మనతో పాటు ఉన్నారు మన ఇంకో కాలర్. హలో రెయిన్బో.
1: హలో మా, నేను రమణ అని తల్లి.
0: హలో తాత గారు, బాగున్నారా అండి?
1: బాగున్నా వైష్ణవి, సంతోషం. ఇంకా అన్నం తినబట్టదు ఇంకా. సంతోషము. మా పేరెంట్స్ అంటే ఇప్పుడు నా పేరెంట్స్ ఎవరు లేరు, వెళ్ళిపోయినారు. మా అన్నయ్యకు ఆయన కోరిక ఉండింది ప్లేట్ ఎక్కిపోవాలని. లేదా ఎక్కిపోవాలని కోరుకుంటే అప్పుడు ఏం చేసామంటే ఇది పాస్పోర్ట్ అని తెప్పించినాం.
0: ఓకే,
1: తెప్పించాము. తెప్పించిన తర్వాత ఆయన ఏం చేసాడంటే హాస్పిటల్కు అడ్మిట్ అయినాడు, కొంచెం బాగాలేక.
0: అయ్యో,
1: హాస్పిటల్ అయిపోతే సరే ఇద్దరు నేను పోదాంలేనా హాస్పిటల్ ఇది వచ్చింది అని చెప్దామని లోపల ఆయన పైకి వెళ్ళిపోయినాడు.
0: ఇప్పుడు
1: మా వైష్ణవికి చెప్తాను అన్నమాట, మా అన్నయ్యకి చెప్పామాట, నేను చెప్తా అన్న.
0: అయ్యో,
1: మళ్ళా నేనైతే పోయినాను. నేను గెలిచి 2 సార్లు బాంబే పోయినాను, దుబాయ్ పోయినాను. అంతా పోయిందంటే ఆయన తీసుకోలేకపోయినాను. అది ఒక నాకు ఒకటి బ్యాడ్ ఉందన్నమాట, బ్యాడ్ మెమరీ అంటే.
0: ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మీరేం ఫీల్ అవ్వకండి, మీకు మేము ఎప్పుడు ఉంటాం రెయిన్బో ఫ్యామిలీ. మీరు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా
1: మా అన్నయ్య చెప్పలేకపోయినా మా అన్నయ్యకు.
0: అదే అదే, అందుకే నాకు చెప్పారు. థ్యాంక్ యూ అంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎస్, దాట్ వాజ్ తాతయ్య గారు. మీరు ఎన్నో విషయాలు మనం ఎంతో మంది షేర్ చేసుకోవాలి అనుకుంటాం, షేర్ చేసుకోలేకపోతాము. సో అదంతా ముందే చెప్పేయండి, ఈగోలు అవన్నీ. లైక్ టైం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఏమున్నా సరే షేర్ చేసుకోండి. కమ్యూనికేట్ చేయడంలోనే ఒక

0: పెద్ద మ్యాజిక్ ఉంటుంది. యా, మనతో పాటు మన దగ్గర ఇంకో కాలర్ ఉన్నారు. ఎస్, హలో రెయిన్బో.
1: ఆన్లైన్లో ఉన్నాను మేడం.
0: ఎస్ సార్, ఆన్ ఎయిర్లో ఉన్నామండి.
1: ఓం శాంతి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. శ్రీ వైష్ణవి మేడం గారికి గుడ్ ఆఫ్టర్నూన్.
0: నేను వైష్ణవి నేత అండి. శ్రీ వైష్ణవి.
1: శ్రీ పెడితే తప్పేముందని, తప్పలేని పదం కదండి శ్రీ అంటే. శ్రీ వైష్ణవ
0: అంతే అండి, అంతే. శ్రీ వైష్ణవి అన్నా వైష్ణవి అన్నా వైష్ణవియే, పర్లేదు.
1: అలాగే ఓం ఓం శాంతికి నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నాయండి.
0: ఓం శాంతి సార్.
1: ఇక నాకైతే తల్లిదండ్రి లేరండి. ఇప్పుడు మీకు ఫోన్ చేసే వాళ్ళు అందరం కూడా పెద్దవాళ్ళు అండి. తల్లిదండ్రి ఎలా ఉంటారండి, కానీ మా అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నారండి. తల్లి అయినా చెల్లి అయినా మనవరాలైనా పెద్ద అయినా గుడిలో దేవత అయినా మీరే మేడం మాకు.
0: అయ్యో,
1: మిమ్మల్ని మేము పూజించుకుని మీ మాటలు వింటుంటామండి. ఎంతో అభివృద్ధి చెందుతున్నామండి మీ ఎఫ్ఎం రెయిన్బో కాలర్స్ అందరం కూడా అండి. మీ మాటలు వింటుంటే అండి ఎంతో తెలివితేటలు వస్తున్నాయండి, అభివృద్ధి చెందుతున్నామండి. కొత్తది అనేది వస్తుందండి మేడం. ఇక మా అమ్మ నాన్నగారు అయితే లేరండి, స్వర్గంలో ఉన్నారండి. వారికి ఏం చెప్పేది ఉంటుందండి, మా గురించి బిడ్డల గురించి, తల్లిదండ్రులు ఉన్నారంటే బిడ్డల గురించే కదండి ఆలోచిస్తారు మేడం. వాళ్ళైతే నాకు వెళ్తా వెళ్తా ఏదో 2 ఎకరాల పొలం అప్పు చెప్పారండి. అప్పుడైతే చాలా చౌకధరలో ఉండేదండి. ఇప్పుడైతే ఎకరం 1 కోటి రూపాయలు అయింది. 2 ఎకరాలు 2 కోట్లే నాకు ఇచ్చారండి. ఒకప్పుడు అయితే మా అమ్మ మా నాన్నగారు ఉన్నప్పుడు పెంకుటిల్లు ఉండేదండి. దాన్ని నేనైతే 3 లేయర్లు బిల్డింగ్ చేసింది మేడం. మరి నాకు 3 అబ్బాయిలు 3 కోడళ్ళు ఉన్నారండి. వాళ్ళు కూడా నేను ఇవ్వాలి కదండి. మేము చనిపోయాక మా నాన్నగారు ఇచ్చారు, మా అమ్మగారు ఇచ్చారని వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా మేడం.
0: అవునండి,
1: అంతేనా మేడం? నేను చెప్పింది కరెక్టేనా మేడం?
0: కరెక్ట్ అండి, కరెక్ట్.
1: తప్పులుంటే క్షమించండి మేడం.
0: అయ్యయ్యో, అలా ఏం లేదండి.
1: ఇట్లు పోలిశెట్టి మెహర్ బాబా జూబ్లీ ఇచ్చాను మేడం.
0: ఓకే అండి. ఎస్, దట్ వాజ్ పోలిశెట్టి మెహర్ బాబా గారు అంటున్నారు. అమ్మ నాన్న లేరు, కానీ రెయిన్బో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్జే మా కుటుంబంతో సమానమని. ఎస్, ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి అనేది ఎప్పుడు మనకి కరెక్ట్ న్యూసే ఇస్తుంది. సో యా, ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ న్యూస్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే మీరు దాంట్లో వినొచ్చు, రికార్డెడ్ అయినా లైవ్ అయినా. సో యా, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Hey, very hungry. What's special today?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
1: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city. And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: Kaasta vinandi, mee mukhyamaina panula madhya maroka mukhyamaina panini marchipokandi.
5: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మెట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
4: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
5: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
4: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
6: Yes, welcome back to Akashavani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi and manam mana live phone in program lo nadustunnam. We are having another caller with us. Hello Rainbow.
7: గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
6: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: రేణుకా అండి, అత్తాపూర్.
6: ఓకే, రేణుకా గారు. ఓకే అండి, మీరు టాపిక్ విన్నారా?
7: విన్నామండి.
6: చెప్పండి మ్యామ్, ఏమో అంటున్నారు?
7: వైష్ణవి, మా అమ్మాయి పేరు కూడా వైష్ణవి అని చెప్తున్నాను.
6: హాయ్ అండి వైష్ణవి. ఎస్, మనం టాపిక్ విన్నాం కాబట్టి చెప్పండి సార్. చెప్పండి మ్యామ్.
7: మా పేరెంట్స్ కి నేను రోజు ఫోన్ చేస్తాను, కానీ హాయిగా తిని ఏ టెన్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉండండి అని చెప్తాను.
6: అంతే కదా మ్యామ్ కావాల్సింది, హాయిగా తిని హాయిగా ఉండండి, మమ్మల్ని కూడా హాయిగా ఉంచండి, మీరు ఏ టెన్షన్ పెట్టకుండా అని. ఎస్,
7: వాళ్ళకి కొట్టుకులేరండి, మేమే ముగ్గురం.
6: కూతురు కొడుకుతో ఏం తక్కువ కాదండి, ఈ జనరేషన్ లో అంతా ఒకటే, కొడుకైనా కూతురైనా. అవునండి, అవును. ఓకే అండి. ఎస్, దాట్ వాజ్ రేణుకా గారు అంటున్నారు హాయిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మమ్మల్ని కూడా హాయిగా ఉంచండి అని. ఎస్, అంతే కదా, మరి అమ్మ నాన్నకు కావాల్సింది మనం హ్యాపీగా ఉండడం, మనకు కావాల్సింది అమ్మ నాన్న హ్యాపీగా ఉండడం. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో. ఓ, వీఆర్ హ్యావింగ్ అనదర్ కాలర్. హలో రెయిన్బో.
8: గుడ్ ఆఫ్టర్నూన్ వైష్ణవి గారు.
6: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
8: ఎలా ఉన్నారు మేడం?
6: చాలా చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
8: నేను చాలా బాగున్నాను మేడం.
6: ఎస్ సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: పేరు నరసింహారెడ్డి మేడం, ప్రేమవతిపేట, రాజేంద్ర నగర్.
6: ఓకే అండి, నమస్తే నరసింహారెడ్డి గారు. మీరు మన టాపిక్ విన్నారా సార్ ఇవాళ?
8: అమ్మ నాన్న కూడా కదా.

0: మీ పేరెంట్స్ కి ఒక మెసేజ్ చెప్పాలంటే
1: మెసేజ్
0: ఏం
1: అంటే
0: చెప్తారు?
1: మేడం ఒకటే మెసేజ్ ఇవ్వచ్చు మా అమ్మ నాన్నకి, మీరు ఏ లోకంలో ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటా మేడం.
0: అయ్యో సార్,
1: ఇంకోటి ఏంటంటే మేడం, ఎప్పుడైనా ఒకసారి మధ్యలో జ్ఞాపకం వస్తారు మీరు, కళలోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా పిల్లల పిల్లలు అందరిని ఆశీర్వదించమని కోరుకుంటున్నాం మేడం నేను.
0: ఎస్ సార్, డెఫినెట్లీ సార్. యా థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్
0: సార్
1: యూ మేడం.
0: అంటున్నారు అమ్మ నాన్న మీరు చాలా గుర్తుకొస్తారు, ఎప్పుడు గుర్తుకొచ్చినా సరే నా కల్లోకి వచ్చి మీరు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడు అలాగే ఉండండి, మీరు ఏ లోకంలో ఉన్నా సరే హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని. అంతే కదా, అమ్మ నాన్న ఇక్కడున్నా ఎక్కడున్నా సరే అమ్మ నాన్న అమ్మ నాన్నే, వాళ్ళ సంతోషమే మనకి ఇంపార్టెంట్ అండ్ వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ చేయడమే మన బాధ్యత అని నేను అనుకుంటాను. ఎస్ యా మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వినండి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: Yes, welcome back to Akashavani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi and manam live phone in program la unnamu manto paatu unnaru mana next caller. Hello Rainbow.
2: Radhe Radhe sir. Ela unnaru Vaishnavi garu?
1: Baunnanandi, meeru ela unnaru sir?
2: Nenu baunnanu.
1: Cheppandi sir.
2: మీరు ఇచ్చిన అక్షం కోసము, మీరు ఇచ్చిన టాపిక్ గురించి చెప్పాలంటే, యాక్చువల్గా మీ ఈ హలో రెయిన్బో స్టార్ట్ అవ్వక ముందుకు ఒక సైనికుడు చెప్పాడు, విన్నారా వైష్ణవి మీరు?
1: Yes sir, yes sir.
2: కార్గిల్ లో తన కాళ్ళు అయిపోయిన తర్వాత కూడా బుల్లెట్స్ లివర్ లో ఉండి అది అస్తమానం బాధ పెట్టినా కూడా వాటిని దృష్టి, అంటే వాటిపైన దృష్టి పెట్టకుండా ఆ నొప్పిని తన మైండ్ కు తీసుకోకుండా దాంతో పాటు బతుకుతుండంట తను. అయితే అదే విధంగా నేను కూడా, అంటే అట్లా ఉంటేదే నాది, మా అమ్మ నాన్నలు ఎట్లాగో లేరు. మీరు ఆకాశవాణి ద్వారా మీరు మెసేజ్ ఇవ్వమని చెప్పారు కాబట్టి ఆకాశవాణికి ఇస్తే వాళ్ళకి పైకి అందుతుందేమో అని నా అభిప్రాయం.
1: డెఫినెట్లీ సార్.
2: అయితే యాక్చువల్ గా మా అమ్మ నాన్న నాకు చదువు, సంస్కారాలు, వ్యాపారము అన్ని నేర్పారు. నాకు మా నాన్నతో టెన్త్ అంటే చెప్పాలంటే ఒక భార్యాభర్తలు ఏ విధంగా అయితే ఉంటారో అంతే విధంగా మా నాన్నతో పాటు నేను స్కూల్లో అయినా బిజినెస్ లో అయినా తనతో పాటే ఉన్నాను. ఎక్కువ మటుకు తనతోనే ఉన్నాను, తనయే అన్ని నేర్చుకున్నాను. అన్ని నేర్చుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారన్న బాధ ఏమాత్రం లేదు. ఒక్క క్షణం కూడా నేను మర్చిపోకుండా వాళ్ళని రోజు అదే ప్రార్థిస్తాను. ఏ విధంగా అంటే మా అమ్మకు బైఫోకల్ ఉండే, అంటే విజన్ బాగా తక్కువ ఉండే తనకు. అయితే నాకు మిడిల్ ఏజ్ లో నాకు ఐ లాస్ట్ మై విజన్ అబౌట్ ఆర్పి వల్ల. అయితే నేను మా అమ్మకి చెప్తాను, అమ్మ నువ్వేం ఇబ్బంది పడకు, నువ్వు నా దగ్గరనే ఉన్నావు, నీ దృష్టి అప్పుడు ఎట్లా తక్కువ ఉందో ఇప్పుడు నాకు కూడా అట్లనే ఉంది అని నేను చెప్పుకుంటాను. ఇంకోటి మా నాన్న ఏంటంటే ఆయన నాకు బిజినెస్ లో ఒక టెక్నిక్స్ నేర్పాడు. నేను ఇప్పుడు నాకు చూపు లేకున్నా ఐ డూ మై ఈక్విటీస్ అండ్ కమ్యూనిటీస్, అంటే షేర్ మార్కెట్ చేసుకుంటాను. నా పిల్లలు నాకు ఆ విధంగా గ్యాడ్జెట్స్ అవన్నీ అరేంజ్ చేశారు. సో నాన్న నువ్వు నాకు ఇచ్చిన తెలివి ఈ విధంగా నాకు ఉపయోగం పడుతుంది అని నేను చెప్పుకుంటాను. ఒకటి ఏంటంటే ఇది ఒక వినటానికి ఏదో అతిగా అనిపిస్తుండొచ్చు వేరే వాళ్ళకు, అదే ఇదేంటి అన్నట్టు అనిపిస్తుండొచ్చు, బట్ ఇది మాత్రం సత్యము. నేను ప్రతిదినం నేను మా అమ్మ నాన్నకు ఈ విధంగా మీరు నాకు లేరు అన్న భావన మాత్రం నేను అనుకోను, మీరు కూడా అనుకోవద్దు అని చెప్పేసి చెప్తా. ఇదే నేను మా అమ్మ నాన్నకి ఇచ్చే మెసేజ్. ఒకటి
1: చాలా గొప్ప మెసేజ్ విన్నాను సార్.

0: పొద్దున్న నుంచి ఇప్పటి వరకు లైక్ ఏంటంటే మీరు లైక్ అమ్మ నాన్న గ్రేట్ మీరు గ్రేట్ అని నేను చెప్పాను, కానీ అమ్మ నాన్నకి ఇచ్చే వాల్యూ చాలా గ్రేట్ ఉంది సార్ మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా మీరు దేవదాస్ సినిమా చూసారో లేదో నాకు ఆ సైనికుడు చెప్పినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది వైష్ణవి. ఎందుకంటే మీరు అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి గారు చేసింది పాత సినిమా, మీకు నచ్చకుండొచ్చు కానీ ఓపికతో చూడండి. ఒక సాంగ్ లో ఏమంటాడు కవి ఏమంటాడు అంటే, ఒక సాంగ్ లో బాధే సౌఖ్యం అని భావన రానియకు, బాధ కూడా సుఖమే అనుకుని భావన రానియకు, ఆ భావన గిట్ వచ్చిందంటే దాన్నే ఇష్టపడి దాంతోటే పాటు బతుకుతావు అని చెప్పేసి చెప్పాడు. అదే అంటే బాధే సౌఖ్యం అనే భావన రానియపోయి కనుగొంటే సత్యం ఇంతేనోయి, కనుగొంటే సత్యం ఇంతేనోయి.
0: చాలా గ్రేట్ లైన్ సార్. ఎస్
1: అవే గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ విన్నారు కదా, అమ్మా నాన్న ఉన్నా లేకున్నా వాళ్ళకి వాల్యూ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నేను అదే నమ్ముతాను. అండ్ మనకు కాల్ చేసే ప్రతి ఒక్క కాలర్ ఏజ్ ఏదైనా సరే అదే నమ్ముతారు. అండ్ లైక్ తెలుస్తోంది కదా అమ్మా నాన్నని ఇంతమంది ఎంతలాగా మిస్ అవుతున్నారని. సో ఉన్నవాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి వాల్యూ ఇచ్చి హ్యాపీగా చూసుకోండి. నేను చూసుకోవట్లేదు అనట్లేదు, కానీ వాళ్ళే మన ప్రపంచం, వాళ్ళే అన్ని. ఏది ఇవ్వలేదు దానికోసం ఫైట్ చేసే కంటే ఉన్న వాటితో హ్యాపీగా ఉండండి. అమ్మా నాన్న ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు, లేని వాళ్ళు దురదృష్టవంతులని కాదు, లేని వాళ్ళు అంతవరకే రాసిపెట్టుంది. ఎస్ కానీ మీ పేరెంట్స్ ఎప్పుడు మీతోటే ఉంటారు, ఇలా ఇవన్నీ చెప్పే అంత పెద్దదాన్ని కాదు. కానీ ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: FM Rainbow 101.9.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26 AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా

0: ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మనకి చాలా మెసేజెస్ వచ్చేసాయి. మెసేజెస్ ఫ్రమ్ అశ్విన్, కోటి కుశల్ మార్కెట్ నుంచి. జయశ్రీరామ్ అంటున్నారు. ఎస్, జయశ్రీరామ్ అశ్విన్ గారు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టారు. మాతా పితాకి జితనీ జరూరత్ హమే బచ్పన్ మే హోతీ హై, ఉత్నీ హీ జరూరత్ ఉన్హే బుడాపే మే హోతీ హై. ఎస్, బుడాపే మే హమారి జరూరత్ హోతీ హై. వాట్ ఆర్ లైక్ లిటరలీ, నిజం కదా. జిందగీ కే రంగమంచ్ పర్ కోయీ భీ కళాకార్ కమ్జోర్ నహీ హోతా. మిట్టీ కి దీపక్ సా ఏక్ జీవన్ తేల్ తత్వ, తేల్ తత్వ. ఎస్, లైక్ ఎంత జిందగీ అన్న లైఫ్ ప్లేలో ఏ మనిషి తక్కువ కాదు అని చెప్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. దాట్స్ మీన్స్ అలాట్, లైక్ లిటరలీ వెరీ గుడ్ మెసేజ్. అండ్ మై నేమ్ ఇస్ అశోక్ సుంతన్ షాహి. నమస్కార్. నమస్కారం అండి. ఫిలిం సాతి జిందగీ కి తలాష్ మే మౌత్ కే కితనే పాస్ ఆగే హమ్నే కితనే బార్ దేఖీ పతా నహీ, యహ ఫిల్మ్ మే హకీకత్ హై. ఆకి రేడియో స్టేషన్ సే జిందగీ కి తలాష్ మౌత్ కే కితనే పాస్ ఆగే అగర్ లగ్ జాయే తో బడీ మెహర్బానీ. హా, జిందగీ హర్ లమ్హో మే ఉన్హీ కో పతా హై, భూల్ జాయే ఖుద్ కో పార్ ఉన్హే నహీ భూల్తే హై. జానే క్యా బాత్ హై ఉన్మే ఆయే ఖుదా, జితనా బులాతే హై ఉతనా యాద్ ఆతే హై. జబ్ సే హుయీ హై షాదీ ఆంసూ బహా రహా హూ, ఆఫత్ గలే పడీ హై ఉస్కో నిభా రహా హూ. దోస్త్ హజార్ నహీ సిర్ఫ్ ఏక్ చాయియే, దుఖ సుఖ్ మే దే సాత్ వో యార్ చాయియే. హమ్ కిసీ కో బులాతే నహీ లేకిన్ జో యాద్ రఖనే హమే వో యార్ చాయియే. వాట్ అ లైన్ సర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. యా, వి ఆర్ హ్యావింగ్ అనదర్ కాలర్ ఆన్లైన్. హలో రెయిన్బో.
4: థ్యాంక్ యూ. శ్రీనివాసరావు మలక్పేట అమ్మా.
2: ఎస్ సార్, చెప్పండి సార్.
4: హలో.
2: హలో,
4: ఏంటమ్మా? నేను అంటే వింటూనే ఉన్నాను. పేరెంట్స్ డే ఉన్నట్టుంది ఇవాళ.
2: నేషనల్ పేరెంట్స్
4: శుభాకాంక్షలు అండి.
2: నేషనల్ పేరెంట్స్ డే.
4: సో అందరికి కూడా, అందరి పేరెంట్స్ కూడా, వాళ్ళందరికి కూడా మా శుభాకాంక్షలు. సో ఇంకోటి ఏమిటంటే, నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇవాళ వాడి కాల్ అది సరే మార్టియర్స్ డే కూడా అనుకుంటాను కదా, ఇట్లాగూ
2: కార్గిల్ విజయ్ దివస్.
4: కార్గిల్ విజయ్ దివస్ కు దానికి కూడా శుభాకాంక్షలు అందరికి కూడా. సో నేను చెప్పడం ఏంటంటే, ఫాదర్ మేము బీయింగ్ ఏ ఫారోకాస్ట్ మేము ఏంటంటే, మేము కంపల్సరీగా మా ఫాదర్ మదర్వి మేము శ్రాద్ధాలు అంటే తర్జనాలు పెడుతుంటాము కంపల్సరీ. ఇవాళ కూడా మా ఫాదర్ హీ వాజ్ ఎక్స్పైర్డ్ ఇన్ 1976. సో బర్త్ డే ఆన్వర్డ్స్ కంటిన్యూస్లీ ఫర్ ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు పుట్ ది శ్రాద్ధ కర్మలు కంపల్సరీగా చేస్తుంటాము. మొన్న జూలై 9 ఉండింది, జూలై 9 కూడా కంప్లీట్ చేసామన్నమాట. ఎందుకంటే దట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనం వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి ఉన్నప్పుడు మనం చేసిన దానికంటే కూడా, లేనప్పుడు వాళ్ళకి చేసిన దానికంటే మనకి ఎంతో తృప్తినిస్తుంది. తర్వాత నలుగురికి మనం చెప్పగలుగుతాము, నలుగురితో కూడా మనం చెప్పి చేయించగలిగే శక్తి మనకు, అంటే వినేవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా కూడా వాళ్ళు విని వాళ్ళు కూడా వాళ్ళ పాదాలను స్మరించుకుంటూ చేస్తారు అన్న దాంతో నేను అందరికీ చెప్తూ ఉంటాను. కాబట్టి కంపల్సరీగా శ్రాద్ధకరమైన అనేది తప్పకుండా చెయ్యాలి. అది మన విధి. సొంతంగా మనం పిల్లలైన పిల్లలం అయినందుకు తప్పకుండా కూడా అది మన విధి అనుకొని, మన డ్యూటీ అనుకొని కంపల్సరీగా చేస్తే కనుక మనకు కూడా మంచి లాభం వస్తుంది. తర్వాత ఏమిటంటే, మన పిల్లలు అనుకోండి, వాళ్ళు కూడా మనకు అలాగే, అది మా నాన్న వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయాలనే హోప్ వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మా ఫాదర్ తోటి నాకు బాగా అటాచ్మెంట్ ఉండింది. ఇప్పుడంటే

0: ఆయన 76 లో రిటైర్ అయ్యాడు. మార్చి ఫస్ట్ కు ఏప్రిల్ ఫస్ట్ కు రిటైర్ అయ్యారు. ఆయనకు బాగా మన ఇది అమర్నాథ్ పోవాలని బాగా కోరిక ఉండింది. కోరిక పోదామని ఉంటే నన్ను అన్నారు. నేను అప్పుడు కార్పొరేషన్ లో జేఎంసీలో పనిచేస్తున్నాను. జేఎంసీ లో పనిచేస్తుంటే రారా అంటే నేను చెప్పాను రెండు పేర్లు పెట్టుకోరు నేను వస్తాను. నేను ఆయన అన్నారు అరే నువ్వు వచ్చా ఉద్యోగం చేస్తున్నావు కదా నేను ఒక పేరు పెడతానంటే నేను అల్లేం లేదు ఈ దగ్గు ఆయనకు ఆస్తమా ఉండింది. మందులు గింజలు తెచ్చేయాలి చెయ్యాలి పట్టుకోవాలి చేయాలి
1: చెప్పిన
0: లాస్ట్లీ మా మదర్ ని తీసుకొని వెళ్ళారు. 4th June కు నాకు ఆయన దగ్గర నుంచి లెటర్ వచ్చింది. 4th June కు లెటర్ వచ్చింది. లెటర్ వచ్చిన తర్వాత ఆయన సరిగ్గా అమ్మ దీనికి వెళ్ళారు బద్రికి. బద్రికి వెళ్ళారు. బద్రికి స్నానం
1: చేస్తున్నారు. కట్ అయిపోయింది కాల్ చూసుకోలేదు. ఎస్ ఎక్కువ కాల్ మాట్లాడేసినందుకు పర్లేదు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో. ఇది ఈ వాలెట్కి నమస్తే హలో ఆదా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేస్తున్నారు మన ఆర్జే యల్లేష్ గారు. మీతో ఎన్నో ముచ్చట్లు మాట్లాడడానికి జష్ని ఏ హైదరాబాద్ అంటూ. ఎస్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అందరు పేరెంట్స్కి, అందరు పిల్లలకి, పిల్లలతో టైం స్పెండ్ చేయండి అని పేరెంట్స్కి, పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి అని పిల్లలకి. కొన్ని విషయాలలో చాలా క్లమ్జీగా అయిపోతాం, లైక్ టైం ఉండట్లేదు, ఆఫీస్ వర్క్ ఇది ఇది అనే టెన్షన్ ఉంటుంది. కానీ వద్దండి, లైఫ్ ఉన్నదే చిన్నగా ఎంజాయ్ చేయండి అండ్ ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయండి అండ్ ప్రతి ఒక్క మూమెంట్ని అమ్మ నాన్నతో షేర్ చేసుకోండి. ఎస్ మీరు వింటున్నారు ఆర్జే వైష్ణవిని. ఇంతటితో ఎస్ టాటా బాయ్ బాయ్. జై హింద్. హ్యాపీ కార్గిల్ దివస్ అండ్ హ్యాపీ నేషనల్ పేరెంట్స్ డే. జై హింద్.
2: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
7: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైమ్ 2:05 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి బయటైతే చాలా చల్లగా వర్షం పడుతుందా లేదా అనే డౌట్ని మనం క్రియేట్ చేస్తూ కూల్గా, సూదింగ్గా, స్మూత్గా, హాయిగా చాలా బాగుందన్నమాట. మరి వీకెండ్ చాలామంది కూడా హాయిగా, ఆనందంగా పిల్లలతో, ఫ్యామిలీ మెంబర్స్తో, కొంతమంది అయితే ట్రావెల్ చేస్తూ టూర్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే హాయిగా ఇంట్లో కూర్చొని, మరి సండే కదా, మంచి భోజనం కూడా ముందు పెట్టుకొని హాయిగా ఆరగిస్తూ ఉన్నారు. ఫెంటాస్టిక్ డే. మరి ఈరోజు మీ అందరి కోసం నేను ఇప్పుడు వచ్చాను, మధ్యాహ్నం వేళ మంచి లంచ్ టైంలో వచ్చాను. బట్ నేనైతే లంచ్ చేయలేదు, ఆకలి బాగా వేస్తుంది. బట్ మంచి మంచి వంటల గురించి అయితే మీకు చెప్తాను ఈరోజు షోలో. అంతకన్నా ముందు మనం చాలామంది అంటాం కదా, మనం రిఫ్రెష్ అవ్వాలరా, రిఫ్రెష్ అవ్వాలరా అని. మరి ఆ రిఫ్రెష్ మైండ్ అంటే ఎలా ఉండాలి? ఈ ఉరుకుల పరుగుల కాలంలో మన చేతిలో ఉండే మన స్మార్ట్ ఫోన్ మనల్ని ప్రపంచానికి దగ్గర చేస్తుందో, అప్డేట్ చేస్తుందో తెలియదు, కానీ మన పీస్ ఆఫ్ మైండ్ని మాత్రం 100% దూరం చేస్తుంది. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. ఇది అరిచి చెప్పినా కూడా కరెక్టే అని చెప్పాలన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు చాలా మంచి కబుర్లు, మరి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ మీ ఫ్రెండ్ యల్లేష్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఒక సాంగ్ అయితే ఉంది, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట 1, 2, 3, 4 హియర్ గో. గెస్ట్ చేయగలరు ఈ సాంగ్? కరెక్ట్ బాస్.
1: ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన
0: ఫ్రెండ్.
1: హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
0: ఇప్పుడు ఫ్రెండ్షిప్ డేనే.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల

అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 26 అండ్ జూలై 2026. టైం స్టూడియోలో టైం 2:11:13 అయింది. ఎగ్జాక్ట్గా ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. మరి అమ్మ ఒకాయ్ గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అలాగే ఎఫ్ఎం రెయిన్బో అంటే మనందరికీ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో వచ్చే పాటలు మాటలు మనందరికీ కూడా మంచి ఫీల్ కలిగిస్తాయి కాబట్టి, టచ్ చేస్తాయి కాబట్టి. ఫెంటాస్టిక్. మరి జస్టిన్ ఈ హైదరాబాద్కి స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు, తెలుసు కదా యల్లేష్. మరి ఆహారం ఆర్ ఫుడ్ అనేది ఒక వరల్డ్ లాంగ్వేజ్ అండి. మరి ఎన్ని తరాలని తన సంప్రదాయాలతో కలుపుకుంటూ తన సామాజిక పాత్రని ఎప్పటికప్పుడు సరికొత్త పాత రుచులతో తన ఉనికిని ఎప్పటికీ కూడా చాటుకుంటూనే ఉంటూనే ఉంటుంది ఫుడ్, ఆహారం. ఎస్, మరి ఫుడ్ అంటే ఎప్పటికీ కూడా ఒక సెలబ్రేషన్ మనందరికీ కూడా. మనందరం కూడా చూడండి, ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు రాజైనా బేదైనా భోజనం అనగానే లేదా ఫుడ్ అనగానే మనందరికీ కూడా ఒక అటెన్షన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫుడ్, రైట్? మరి తెలంగాణలో ముఖ్యంగా ఎవరికైనా ఇంటికి వస్తే ఫుడ్ ఫెస్టివల్ అయినా లేదా గుడ్ మూడ్ ఉన్నా బ్యాడ్ మూడ్ ఉన్నా కూడా ఎలాంటి సందర్భంలో అయినా కూడా భోజనం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు అయితే కొంతమంది ఇంటికి పోయినా అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా వారికి ఇష్టమైనటువంటి ఫుడ్ని వండి వారిని తలుచుకొని అందరికీ భోజనాలు పెట్టడం అనేది ఇక్కడ మన తెలంగాణ సంప్రదాయం అండి. మరి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే, ఆహారం శుద్ధిగా ఉంటే మనసు కూడా శుద్ధిగా ఉంటుంది, మనసు శుద్ధిగా ఉంటే మన ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు, రైట్? మరి ఫుడ్ గురించి ఎంతైనా చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, ఎన్ని కథలైనా చెప్పొచ్చు. మరి స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే, మీరేమి తింటారో అదే మీ ఆలోచనలుగా మారుతాయి. మరి మీరు ఏం ఆలోచిస్తారో అదే మీరు అవుతారు, కాబట్టి జాగ్రత్తగా తినండి, జాగ్రత్తగా ఆలోచించండి అని అన్నారు. ఫెంటాస్టిక్. మరి మన దేశంలో ప్రతి ప్రదేశానికి ఉన్నటువంటి భిన్నత్వం వలన అడుగడుగున ఫుడ్ యొక్క కల్చర్, టేస్ట్, వెరైటీస్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరి ఇంత పెద్ద ఆహార ప్రపంచంలో తెలంగాణలో తన అద్భుతమైనటువంటి శైలితో, ఫుడ్ వెరైటీస్లతో తన పేరును ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించింది, రైట్? మరి హైదరాబాద్ అనగానే చాలామంది కూడా వరల్డ్ ఏ మూలకి వెళ్ళినా కూడా, హే మీ దగ్గర బిర్యానీ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అంటారు వాళ్ళు. ఫెంటాస్టిక్. మరి చాలా చాలా వంటల్లో ఆ చారిత్రక ఆత్మకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వంటకాలు ఉన్నాయి, మరి ఆ వంటకాల్లో చారిత్రాత్మకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. మరి వాటి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, దాని తర్వాత నేను చెప్తాను ఇక్కడ ఉన్నటువంటి వంటల గురించి. అబ్బా నాకైతే మాత్రం భోజనం చేయలేదు, బట్ మీకోసం వంటల గురించి చెప్తుంటే దేవుడా మంచినీళ్ళు తాగుతూ డ్రైవ్ చేయాలి షోని. మీరందరూ కూడా చక్కగా భోజనం చేయండి. మరి 1, 2, 3, 4 హియర్ యు గో. సాహిల్ హోదా అండ్ చిన్మయి పాణి స్వీట్ సాంగ్ నా షో వింటున్నటువంటి నా ఫ్రెండ్స్ అందరి కోసం నేను ప్రత్యేకంగా డెడికేట్ చేస్తున్నాను. మీరు వింటున్నారు జస్ట్ ఈ హైదరాబాద్, నేను మీ స్నేహితుణ్ణి ఎల్లెష్ నీవు. రూబా రూబా బొంబాయి, బొంబాయి స్ట్రీట్స్లో రామ్ చరణ్.

0: సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సెలవు రోజు, అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. కొంతమంది అయితే హైదరాబాద్లో లంచ్ చేసి పదరాలాగా బయటికి వెళ్దాం, ఎప్పుడు కూడా ఆఫీసు, స్కూలు, పిల్లలు, బాబా అలా బయటికి వెళ్దాం ఫ్యామిలీ అందరితో కలిపి చక్కగా ట్రావెల్ చేస్తూ కారులో మంచి మంచి మ్యూజిక్ వింటూ మంచి స్పీడ్గా వెళ్దాం అనుకుంటూ చాలామంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో తిరుగుతూ ఉంటారు వీకెండ్లో. ఫెంటాస్టిక్ కదా. మరి అందులోనే చాలామంది కూడా ఎఫ్ఎం రెయిన్బో వింటూ చాలామంది మెసేజెస్ కూడా పంపిస్తుంటారు, ఎఫ్ఎం రెయిన్బో వింటున్నాం చాలా బాగుంది అని. రైట్, మరి మన ట్రాన్స్మిటర్ పైన మీకు సిగ్నల్స్ కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు మీరు చక్కగా ఏం చేస్తారంటే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని చక్కగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు హాయిగా ఆనందంగా ఎక్కడున్నా కూడా క్లియర్గా వినిపిస్తుంది ప్రపంచంలో ఎక్కడున్నా కూడా. రైట్, మరి మీరు వింటున్నారు జేసీని హైదరాబాద్, నేను మీ స్నేహితుడిని ఎలిష్ని మాట్లాడుతున్నాను. ఫెంటాస్టిక్. పాత రోజులకు వెళ్ళినట్లయితే పురాతన కాలం బ్లాక్ అండ్ వైట్ డేస్లో బళ్ళు మీద ఊరు ఊరు ప్రయాణం చేసుకుంటూ ఉండేవారు. అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలన్నా, మన బంధువుల్ని కలవాలన్నా, స్నేహితులను కలవాలన్నా కూడా ఎడ్ల బండ్లు అంటారు కదా, రెండు ముందున రెండు ఎద్దులు ఉంటాయి, అలాగే జట్కా బండ్లు కూడా ఉండేవి. మరి వాటిపైన ఒక ఊరు నుంచి ఒక ఊరికి దూరంగా ప్రయాణం చేస్తూ ఉండేవారు కుటుంబాలతో. ఆ రోజుల్లో నిజమైన రోజులవండి, నిజంగా ఫెంటాస్టిక్. మరి దారి పొడుగున ఇప్పట్లాగా డాబాలు, మరి ఫుడ్ కోర్ట్స్ అలాంటివి ఉండేవి కాదు కదా ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ డేస్ టైంలో. అందుకని అప్పుడు వారు ఏం చేసేవారంటే వాళ్ళ ప్రయాణంలో బియ్యాన్ని, నీరుని, పచ్చిమిరపకాయల్ని, కొద్దిగా చింతపండుని ఉన్న వాటిలోనే ఏవైతే ఉంటాయో వాటినే పట్టుకొని చక్కగా ఆ ట్రావెల్లో వాళ్ళు తీసుకుంటూ వెళ్ళేవారు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి వేసిన సమయంలో, ఎందుకంటే కిలోమీటర్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా ట్రావెల్ చేసేటప్పుడు. మరి ఇప్పటిలాగా ఫాస్ట్ ట్రైన్లు కానీ హై స్పీడ్ కార్లు కానీ ఆ రోజుల్లో లేవు కాబట్టి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కడైనా చెట్టు దగ్గర ఆగి చక్కగా వాళ్ళకి ఆకలి వేసినప్పుడు సింపుల్గా తయారయ్యేటటువంటి రుచుల్లో, పాత రుచి అయినప్పటికి కూడా చాలా రుచికరమైనటువంటి కమ్మనైన వంట పచ్చి పులుసు. రైట్, మరి మీరు ఎంతమంది ఆ పచ్చి పులుసుని ఇప్పటికీ కూడా తింటున్నారు? మరి 0402323482 వాట్సాప్ చేయండి. మరి ఇది ఎందుకు తీసుకుని వెళ్తారంటే ఈ దినుసులు అన్నిటి కూడా ఇవి ఎక్కువసేపు ఉంటుంది పాడవకుండా, మరి ఖరాబు కూడా కాదు. సో ఏమవుతుందంటే కత్తి లేకుండా చేత్తోనే చాలా చక్కగా ఆ మిరపకాయల్ని చిదిమి ఆ చింతపండుని వాటర్లో పిండేసి చక్కగా ఒక బౌల్లో ఉల్లిపాయలు కూడా వేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, ఆ రుచి తిన్నవాళ్ళైతే మాత్రం పదే పదే నాకు పచ్చి పులుసు కావాలి అని అడుగుతారు, అంత బాగుంటుంది. రైట్, మరి ఇప్పటి జన్జీ వాళ్ళకి పచ్చి పులుసు తెలుసో లేదో నాకైతే మాత్రం 0402323482కి వాట్సాప్ చేయండి. మరి పచ్చి పులుసు తర్వాత చాలా మన తెలంగాణలో ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట. మరి ఎందుకు, దీనివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి, ఆ వంట యొక్క ప్రత్యేకతలు కూడా ఉన్నాయి కాబట్టి నేను 1x1 చెప్తాను. ఇప్పుడైతే ప్రభుదేవా ఒక సూపర్ హిట్ సాంగ్ని ఒక పాటలో డ్యాన్స్ చేస్తారు. మరి ఆ పాటలో హీరోయిన్ ఎవరు, ప్లస్ ఆ పాట ఏ సినిమాలో ఉందని చెప్పగలిగితే మాత్రం ఐ అప్రిషియేట్ యూ. 1 2 3 4 ఒక సాంగ్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది ఆ పాట, నాకు కూడా చాలా ఇష్టం. మరి ఈ పాట తమిళ్లో హరిహరన్ పాడారు, తెలుగులో ఎస్పీబీ పాడారు. మరి ఆ పాట ఏ సినిమాలో ఉంది మీరు చెప్పగలరా?

మొమెంటాస్ టెక్ స్టూడియోలో టైం 2:29 ఇంత ఎక్చట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను అడిగాను పచ్చి పులుసు ఈ కాలం జంజీ పిల్లలు ఎవరైనా తింటున్నారా అనగానే మనకొకరు మెసేజ్ పంపించారు శ్రీవాణి, మా పాపకి చాలా ఇష్టం అండి పచ్చి పులుసు అంటే, అది ఒక్కటి ఉంటే చాలండి ఇంకేమీ అవసరం లేదు తనకి అంటూ మెసేజ్ పంపించారు. ఫ్యాంటాస్టిక్. నిజంగానే పచ్చి పులుసు అంటే కొన్ని ప్రాంతాల్లో దీన్ని చారు అంటారు, మరి దాన్ని బాగా అంటే వేడి చేస్తారు. ఇక్కడైతే వేడి చేయాల్సిన అవసరం లేదు, ఆ చల్లని వాటర్లోనే చింతపండు పిండేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రా మెటీరియల్ అన్నమాట, ఆ రా మెటీరియల్తో తినేటప్పుడు వచ్చే టేస్ట్ ఉంటుంది చూడండి. అప్పా అసలుకే భోజనం చేయలేదు, ఇంక ఇలాంటి వంటల గురించి చెప్పమంటే ఎలాగరా దేవుడా అనిపిస్తుంది నాకు. ఫ్యాంటాస్టిక్. ఇక్కడ చాలా తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి నోరూరుంచే వంటల విషయానికి వస్తే చాలా ఉన్నాయి. అందులో సఖి

0: అరిసెలు, సంక్రాంతి పండక్కి చేసే నువ్వుల లడ్లు, పల్లీ లడ్లు, అబ్బా నోరు ఊరిపోతుంది. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా పరిచయం ఉన్న పచ్చిపులుసు ప్రపంచం అంతా కూడా తన వైపు తిప్పుకునే హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ చాలా చాలా స్పెషల్ అండి. నిజంగా తెలంగాణలో వంటలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా, మనం వేరే కంట్రీ వాళ్ళని కలిసినా కూడా వాళ్ళు అడుగుతుంటారు మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఫుడ్ ఇస్తారా మాకు తినడానికి అని. చాలా చాలా గ్రేట్. ఇంకొక ఇంపార్టెంట్ ఫుడ్ ఉందండి. ఆ ఫుడ్ని ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే అది ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా మంచిదన్నమాట. మరి చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు, వాళ్ళకి రెసిస్టెన్సీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా వాళ్ళకి కోల్డ్ అని ఫీవర్ కానీ వచ్చేస్తుంటాయి. మరి అలాంటప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో, మన ఏరియాలో మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏదైనా కూర లేకపోయినా, ఏదైనా కర్రీ లేకపోయినా ఇమీడియట్గా పెద్దవాళ్ళు ఉండరాని, ఆయన ఎక్కడికి వెళ్ళకు, ఇప్పుడే వస్తున్నా వంటగదిలోకి వెళ్ళి తీసుకొస్తాను, మంచిగా తింటావు వేడి అన్నంతోని అంటారు. మరి ఆ వంట ఏంటి అనే విషయాన్ని ఓ సాంగ్ తర్వాత నేను చెప్తాను. ఇంతకుముందు నేను అడిగాను, ఒక సాంగ్ ప్లే చేశాను, ప్రభుదేవా అండ్ సిమ్రాన్ యాక్ట్ చేసినటువంటి మూవీ అది, విఐపి అనే మూవీ. మరి పాట తమిళ్లో హరిహరన్ గారు పాడారు, తెలుగులో ఎస్పీవి. చాలా బాగుంటుంది పాట, అందులో విన్నా ఇందులో విన్నా చాలా బాగుంటుంది. మీరు గమనించినట్లుగా అయితే ఇతర లాంగ్వేజెస్లో కొంతమంది సింగర్స్ పాడినవి మన తెలుగులో ఎస్పీబీ పాడారు. మీరు పర్టికులర్గా విన్నట్లుగా అయితే ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనం చెప్పలేం, అంత బాగా ఉంటుంది. డెడికేషన్ కానీ ఆ కమిట్మెంట్ కానీ వాళ్ళు పాడే విధానం విన్నట్లుగా అయితే నువ్వా నేనా అని అనిపిస్తుంది. మీరు మార్క్స్ కానీ వేసినట్లుగా అయితే ఈ పాటకి ఎవరు బాగా పాడారు అని చెప్పలేరు మ్యూజికల్ లవర్స్ అందరూ కూడా, అంత బాగుంటాయి ఆ పాటలు. ఫ్యాంటాస్టిక్ కదా. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఒక పాట తర్వాత. మరి ఆ పాట వేసే ముందు మిమ్మల్ని అడిగాను, మరి వంటల గదిలో ఇమీడియట్గా వితిన్ ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్లో తయారైపోయే ఒక వంటకం ఉంది, మరి ఇది కానీ వేడి అన్నంలో కానీ అది వేసుకున్నట్లయితే నా సామిర్ రంగా ఆహా కంచం అన్నం తినొచ్చు అనమాట. అలాంటి వంటకం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత. ఇప్పుడు ఆ సాంగ్ ఏంటి? దేవుడు శాసించాడు,
1: కలగాలిల్లే
0: అరుణాచలం పాటిస్తాడు.
1: కలగాలిల్లే
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇలేష్. ఇది జస్సిని హైదరాబాద్ బస్. 6 గంటల వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను.

0: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी चेप्पुल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पाली विनियोगदारुलकु मेरुगैन नाण्यता भद्रता इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ వంటకాలు మరి ఇక్కడున్నటువంటి నేల స్వభావం అనుకోండి, మరి దక్కన్ పీఠభూమి వాతావరణం అనుకోండి, మరి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ప్రభావాల కలయికతో రూపుదిద్దుకున్నాయి ప్రతి విషయం కూడా. ముఖ్యంగా వంటకాల్లో అయితే మనకి ఎక్కువగా తెలంగాణలో కనిపించినటువంటి వంటకాల్లో ముఖ్యంగా చిరుధాన్యాలు.

కారపు రుచులు ఎక్కువగా పులుపు వాడుతుంటారు. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి పండుగలు ఉన్నాయి కదా, మరి ఆ పండుగల్లో బతుకమ్మ, సద్దుల పండుగ, రైట్? మరి పెళ్ళిళ్ళలో కూడా చేసినటువంటి సకినాలు, సర్వపిండి వంటి పిండి వంటలకు సుదీర్ఘమైనటువంటి సాంస్కృతిక చరిత్ర ఉంది. ప్రతి వంటలో కూడా ఒక ప్రత్యేకత దాగి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ వరితో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు కూడా ప్రధాన ఆహారంగా ఉంటాయి. మరి చాలా ఆరోగ్యకరం కదా చిరుధాన్యాలు తింటే, ఫెంటాస్టిక్. మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక విషయం నేను అడిగాను, అదేంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు పిల్లలకి పడిసం, జలుబు, దగ్గు, జ్వరం ఏది వచ్చినా కూడా ప్రతిదానికి కూడా మెడికల్ షాప్కి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి స్పెషల్ అపాయింట్మెంట్స్, విఐపి ట్రీట్మెంట్తో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఈ రోజుల్లో చిన్న పిల్లలకి ఏమాత్రం కూడా చిన్న ఫీవర్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఏమొచ్చినా కూడా, రైట్? మరి పాత రోజుల్లో ఏముండేదంటే పిల్లలకి ఏమైనా రాగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళు ఉండి ఏమంటారంటే, ఈ ఫీవర్ కానీ వచ్చేటప్పుడు పిల్లలకి, ఉండమ్మా నేను ఇప్పుడే వస్తా వంటగదిలోకి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను ఉన్నాయన అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఎల్లిపాయ, ఉప్పు, కారం, నూనె బాగా దంచేసి ఏం చేశారంటే అప్పటికప్పుడు వేడివేడి అన్నం మీద పిల్లలకి కలిపి గోరుముద్దల్లాగా తినిపించగానే నా సామిరంగా చెబుతుంటే నాకే నోరు ఊరిపోతుంది, మరి తిన్న వాళ్ళకి ఎలా ఉంటుందో ఏంటో మరి. ఎలాంటి పరిసెమైనా కూడా మటాష్ అయిపోవలసిందే, రైట్? మరి తిన్న వాళ్ళు ఎవరైనా, ఎల్లిపాయ కారం తిన్న వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే నాకు మెసేజ్ పంపించండి, రైట్? మరి హైదరాబాద్ రాజస్సం మరియు కాకతీయ కాలం నాటి సంస్కృతి కలగలిపినటువంటి కొన్ని వంటకాలు ఉన్నాయి, మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ జీవనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాత రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా మనకి గ్రామీణ జీవనాన్ని చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తుంటారు జనాలు. మరి పల్లెల్లో కూలీలు, రైతులు వాళ్ళందరికీ కూడా సులభంగా దొరికినటువంటి బియ్యపు పిండి, మరి నువ్వులు పల్లెలతో నిల్వ ఉండేలా కొన్ని వంటకాలు తయారు చేసుకుంటారు. వాటికి ఒక ప్రసిద్ధి ఉంది, మరి దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. మరి ఈ పాట అయితే మాత్రం ఏ సినిమాలు ఉంది చెప్పండి. ఇంతకుముందు అడిగాను పాట, చాలామంది చెప్పలేకపోయారు అది విఐపి అని. మరి ఈ పాట కూడా నేను క్లూ ఇస్తాను. ఆ పాటలో యాక్ట్ చేసింది వినోద్ కుమార్ అండ్ రవీనా టాండన్. మరి వాళ్ళు యాక్ట్ చేసినటువంటి పాట చెప్పగలరా? 0402323422 వాట్సాప్ చేయండి. ఈ సాంగ్ ఏ మూవీలో ఉంది? తర్వాత మనం మాట్లాడుకుందాం తెలంగాణలో మరిన్ని నోరూరించే వంటకాల గురించి. నేను మీ స్నేహితుని ఎల్ఎస్ని, మీరు వింటున్నారు జైష్ని హైదరాబాద్.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 2:48:55. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుండి ఆత్మీయుని హయలేష్ని. ఇది జస్ట్ ఇన్ హైదరాబాద్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

స్టూడియోలో టైం 2:54 49 సెకండ్లు అయితే ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని మాట్లాడుతున్నా. మనం ఉన్నాం జస్విని హైదరాబాద్. ఫెంటాస్టిక్ తెలంగాణ వంటకాల చరిత్ర గురించి మాట్లాడాలంటే ఎన్ని షోలైనా సరిపోదు, అలాంటి టాపిక్ ఇది. రైట్, మరి తెలంగాణ ప్రాంతంలో చింతపండు

పండు, ఎర్రమిరపకాయలు, ఇంగువ ప్రధానంగా తెలంగాణ వంటకాల్లో ఉపయోగిస్తారండి. ఇందులో పుంటి కూర అంటే గోంగూర చాలా కూరల్లో ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి సర్వప్ప, మసాలా పాన్ కేక్ ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటారు. రైట్, ఇక్కడ బాగా ఇష్టమైనటువంటి వంటకాలు ఒక్కసారి కానీ మనం లుక్ వేసుకున్నట్లయితే హైదరాబాద్ బిర్యానీ, అబ్బా హైదరాబాద్ హలీం, ఆహా సజ్జ రోటి, మక్కా రొటి, సరోపిండి, ఉప్పుడిపిండి, కుడుములు, రైలు పాలారం, వడప, ప్యాలాలు, మురుకులు, సాబుదానా, ఉప్మా, అంటు పులుసు అంటే కూరగాయలతో పులుసు అన్నమాట, కదంబం, ముక్కగూడలు, బొబ్బర్లగూడలు, నల్లచారు, పచ్చి పులుసు, చల్లచారు, అటుకులు, మొక్కజొన్న గారెలు, పొంగనాలు, ఉల్లిపాయ చట్నీతో సజ్జ కుడుములు, సకినాలు, ఆహా గరిజే, పప్పుతో చక్కెర లేదా బెల్లం కలయితో చేసినటువంటి తీపి వంటకం అండి. వావ్, ఒకటేంటి ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటూ పోతే నాకైతే మాత్రం ఆకలి బ్రహ్మాండంగా వేస్తుంది. రైట్, మరి 3:00కి మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం రెడీగా ఉంది. మరి ఈ పాటలో హీరోయిన్ పేరు మీరు చెప్పగలిగితే 0402323482 కి వాట్సాప్ చేయండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరించాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ఈవేళ ప్రసారమైన మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసంగం ద్వారా ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర జవాన్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. మన దేశం సరికొత్త ఆవిష్కరణలు వెప్పురోగమిస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మన దేశం స్టార్టప్ వ్యవస్థను సృష్టిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాద వ్యవస్థ నిరంతరం ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. గత 16 సంవత్సరాలుగా ప్రతి ఏటా దుర్గమ్మకు బోనాలను ఈ కమిటీ ఆధ్వర్యంలో సమర్పిస్తున్నారు. ఇందిరమేళ్ల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. అపరిచితమైన లింకులతో, నకిలీ కాల్స్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. సైబర్ మోసాలపై 1930 నెంబర్ కాల్ చేయాలని కూడా పోలీస్ కమిషనర్ చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం పట్ల నిజాయితీగా వ్యవహరిస్తోందని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. జూలై 20వ తేదీన న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమంలో జరిగిన సంఘటనలపై ఆయన వివరణ కోరారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 3:46 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, కార్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఏ వెహికల్లో ఉన్నా, మీరు చక్కగా న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా చక్కగా మన మాటలు, పాటలు, శ్రావ్యమైనటువంటి మాటలు, చల్లని పాటలు మీరు

హాయిగా వినొచ్చు మీ కార్లో కానీ బస్సులో కానీ ఎక్కడున్నా కూడా. రైట్, మరి ఫెంటాస్టిక్. వాతావరణం అయితే చాలా హాయిగా ఆహ్లాదకరంగా ఉంది, చక్కగా ఉంది. మరి ఈరోజు సండే, చాలామంది కూడా పిల్లలు హాయిగా చక్కగా కడుపు నిండా భోజనం చేసి హాయిగా ఆడుతూ పాడుతూ ఉంటారు. మరి మనం డబుల్ కమీటాకి స్వాగతం చెప్దాం. వావ్, ఈ డబుల్ కమీటా ఈరోజు అన్ని వంటల గురించి చెప్తుంటే నాకైతే ఆకలి డబుల్ డబుల్ అయిపోతుంది. కానీ నేను ఇంకా భోజనమే చేయలేదే, ఎలాగరా దేవుడా అనిపిస్తుంది. ఈరోజు నేషనల్ పేరెంట్స్ డే అండి. ఫెంటాస్టిక్. ముందుగా మనం రిఫ్రెష్ మైండ్, రీబూట్ మైండ్ గురించి మాట్లాడుకునే ముందు, ఈరోజు మన నేషనల్ పేరెంట్స్ డే కాబట్టి మనం ఒకసారిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందాం. అమ్మా నాన్నలు, సెలవు లేని ఉద్యోగం, జీతం లేని షిఫ్ట్. ప్రపంచంలో అన్ని ఉద్యోగాలకు జీతం ఉంటుందండి. ఆఫీసు ఉంటుంది, వీకెండ్ ఉంటుంది, రిటైర్మెంట్ ఉంటుంది, బోనస్ ఉంటుంది. రైట్, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ అమ్మా నాన్నలకి ఉద్యోగానికి జీతం లేదు, సెలవు లేదు, రిటైర్మెంట్ అసలే లేదు. అయినా దాన్ని వదిలేయడానికి వీలు లేదు. దట్స్ నేషనల్ పేరెంట్స్ డే. ఈ మధ్య అన్ని రకాలుగా డేస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ప్రతిరోజు చేసుకోవచ్చు. కొంతమంది అంటారు అమ్మా నాన్న రోజుని ఈరోజే పూజించాలా, ఇంకో రోజు పూజించడానికి లేదా అంటూ వితండవాదం చేయొచ్చు. బట్ ప్రతిరోజు పూజిస్తాం, కానీ కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉంటాయి. మరి సంక్రాంతి పండగ ఆ రోజే చేసుకోవాలి, ఆ రోజే బాగుంటుంది కాబట్టి దానికి ఒక ముహూర్తం పద్ధతులు ఉంటాయి. అలాగే ఇది కూడా అంతే. అంతేగాని నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను కదా, ఈరోజే పండగ అంటే నేను చెప్పలేను. అలా ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అలాగే ఈరోజు నేషనల్ పేరెంట్స్ డే, ప్రత్యేకంగా మనం అంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు. దట్ సండే నాడు పడింది కాబట్టి మరి అమ్మా నాన్నలకి గిఫ్ట్లు, ఫోటోలు, సోషల్ మీడియాలో పోస్టులు. ఆఫ్ కోర్స్ మనం ఏ సెలబ్రేషన్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తూనే ఉంటాం, అదే పనిగా. రైట్, అది మంచిదే. కానీ ఒక 10 నిమిషాలు ఆపి వాళ్ళు ఉద్యోగపు ఫైల్ తిరిగేస్తే ప్రతి పేజీలో కూడా వాళ్ళ జీవితంలో ఒక సాక్రిఫైస్ ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఒక దాచిపెట్టిన కన్నీరు ఉంటుంది. ఆ 1000 పేజీల ఫైల్కి మనం ఇచ్చే రివార్డ్ ఏంటో తెలుసా? ఒకే ఒక చిన్న మాట, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. అది ఈరోజు మనం చెప్పుకునే రోజు అనమాట. ఫెంటాస్టిక్ కదా. రైట్, మరి మీలో ఎంతమంది మరి అమ్మా నాన్నలకి థ్యాంక్స్ చెప్పారు, వాళ్ళకి హ్యాపీగా వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారు, అలాంటి వాళ్ళు నాకు 0402323482 వాట్సాప్ చేయండి. మరి మీరు పంపించే ప్రతి మెసేజ్ని నేను చదవడానికి ప్రయత్నించేస్తాను. రైట్, ఇంతకుముందు నేను అడిగాను, చెప్పనా చెప్పనా చిన్న ప్రేమ విన్నవా అంటూ ఓ పాట. ఈ పాట వెంకటేష్ అండ్ ధర్మ చక్ర మూవీ నుంచి. మరి ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి అమ్మాయి ప్రేమ అని మనకిద్దరు చెప్పారు, శ్రీవాణి, ఇంకొకరు వచ్చేసి రేణుక గారు. ఫెంటాస్టిక్, వెరీ నైస్. వీళ్ళు రెగ్యులర్ కాలర్స్ అండ్ రెగ్యులర్ లిసనర్స్. మనకి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రతి షోలో కూడా వీళ్ళ మాట వినిపిస్తుంది, అలాగే వీళ్ళ ఆన్సర్స్ కూడా వినిపిస్తాయి. రైట్, మరి మీలో ఎంతమంది నా షో వింటున్నటువంటి ఎవరైనా సరే ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నటువంటి నేషనల్ పేరెంట్స్ డే సందర్భంగా మీరు మీ పేరెంట్స్కి ఎలాంటి థ్యాంక్స్ చెప్పారనే విషయాన్ని నాకు 0402323482 22 మీరు వాట్సాప్ చేయొచ్చు. కాల్స్ అలో లేదు. తర్వాత 6 o'clockకి మీకోసం నా ప్లేస్లో అనుష వస్తారు. మరి ఆమె కాలర్స్ మీకు ఇన్వైట్ చేస్తారు, అప్పుడు మీరు చక్కగా మాట్లాడచ్చు. రైట్, ఫ్యాంటాస్టిక్ డబుల్ కామెటాలో ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. మరి ఈ పాట నాకు ప్రత్యేకంగా బాగా ఇష్టమైనటువంటి పాట ఇది. ఎన్నిసార్లు విన్నా కూడా వినాలి వినాలి అనిపించే పాట ఇది. గెస్ చేయగలరా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: पीएम जय अब गरीबों की जय बन गई है.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి. When the

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
2: PM Jai, ab garibon ki jai ban gayi hai.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

ఫ్రెండ్స్, స్టూడియో టైం 3:34 ఎగ్జాక్ట్గా 4 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. మనం ఉన్నాం డబుల్ కమీటా. వావ్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నోటిఫికేషన్ సౌండ్స్, రీల్స్, షార్ట్స్ జోరు హోరు మనల్ని ఊపిరి తీయకుండా చేస్తున్నాయి కదా. మరి ఈ డిజిటల్ సునామీలో మనం కొట్టుకుపోతున్నాం. మరి ఈ టైంలో మనం మానసిక ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నాం, మీతో పాటు నేను కూడా. వీటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఈరోజు మన షోలో తెలుసుకుందాం. మన డబుల్ కమీటాలో టెక్నాలజీని వాడుకుంటున్నాం, దట్స్ ఫైన్, కానీ టెక్నాలజీకి బానిసలు కూడా అయిపోతున్నాం మనం. మరి నేటి తరం వినూత్న పదాలు, పద్ధతుల్ని వెతుకుతున్నారు. ఈ టాక్సిక్ అలవాటు నుంచి మనం ఎలా బయటపడాలి? సో రెగ్యులర్గా వచ్చినటువంటి ఈ మెసేజ్లు మనం తప్పించుకోలేం, ఎందుకంటే ఈఎంఐలు, ట్యాక్స్లు, అలాగే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులు, వారేవ కొట్లాట్లు, ఒకటేమిటి ఈటీసీ, ఫైన్. మరి రెగ్యులర్గా మనం నోటిఫికేషన్స్ చూడకుండా ఉండలేం. మరి ఆఫీస్లో మీటింగ్స్, అలాగే టీమ్స్ మీటింగ్స్, అలాగే వర్క్ ప్లేసెస్లో బాస్ పెట్టే మెసేజ్లు మార్నింగ్

లేచిన దుప్పటి ఇలా తీసి అన్న దగ్గర నుంచి నిద్ర గుర్రు పెట్టి నిద్రపోయేంత వరకు కూడా మనం బోల్డ్ అయిన నోటిఫికేషన్స్కి ఆన్సర్స్ ఇస్తూనే ఉండాలి, తప్పదు. మరి ఇలా చేస్తూ పోతే మన మానసిక ఆరోగ్యం అనేది తప్పనిసరిగా దెబ్బతింటుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. దట్స్ ఫైన్ ఎల్ఏష్, అది చేయకుని ఎలా ఉండగలం అంటే దానికోసం నేటి యువత కూడా ఏం చేస్తున్నారంటే కొన్ని కొత్త టెక్నిక్స్ తెలుసుకున్నారు. మరి వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు మన డబల్ కమీటా అనే షోలో. మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడారు. నిజంగా ఈ పాటలో ఉన్న ప్రతి అక్షరం కూడా సిరివెన్న సీతారామ శాస్త్రి గారు రాశారు. మరి ఈ పాటలో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా మన మనసుని టచ్ చేస్తుంది. నిజంగా మనం మీరు రాజైనా బీదైనా ఎక్కడ ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనకి అత్యంత బలాన్ని ఇచ్చేది, మనకి ఆనందాన్ని ఇచ్చేది, మనకి సంతృప్తినిచ్చేది సంతోషం. రైట్? సంతోషమే సగం బలం. మనం ఉన్న దాంట్లోనే చాలా సంతోషంగా ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు కూడా రావు. మరి చాలామంది ఈ మాటని చాలాసార్లు మానసిక నిపుణులు ప్రతిసారి కూడా పత్రికల్లో, అలాగే సోషల్ మీడియాలో, అలాగే రేడియోల్లో, టీవీల్లో అన్నిట్లో చెప్పినప్పటికి కూడా మనం ఇంకా ఏదో ఉంది, ఎక్కడో ఉంది, ఇంకా నాకు హ్యాపీనెస్ రాలేదంటూ వెతుక్కుంటూ పోతాం మన చివరి ప్రాణం పోయినంత వరకు కూడా. కానీ ఉన్న దాంట్లోనే ఉన్నట్లయితే ఉండే సంతోషం ఎంత బాగుంటుందనే విషయాన్ని మనకి ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మణి శర్మ అండ్ సిరివెన్న సీతారామ శాస్త్రి ప్లస్ తొట్టెంపూడి వేణు వీళ్ళందరూ కలిపి మనకి ప్రజెంట్ చేసినటువంటి ఈ పాట విన్నట్లయితే మన నిజ జీవితంలో మనం ఏం పొందుతున్నాం, ఏం మిస్ అవుతున్నాం అనేది తెలుస్తుంది. రైట్? మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్, ఇక్కడే ఉన్నాను మీతో పాటు 5:45 వరకు కూడా మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. మరి 5:45 నుంచి 6 వరకు కూడా ఇది మన చట్టం. వీలునామా గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమారి గారితో పరిచయం. మరి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ భుఖ్యా వీరన్న. రైట్? మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఎదురు చూస్తుంది. మరి ఈ సాంగ్ ఏ మూవీలో ఉంది చెప్పగలరా? మరి తెలిసినట్లయితే 0402323482 మనకి మెసేజ్ చేయండి. ఇంతకుముందు ప్రేమ అనే ఆన్సర్ చెప్పాను, నా పేరు చెప్పలేదన్నారు. ఆమె పేరు శోభ, ఆమె కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది చెప్పగలరా?

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
3: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
4: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
3: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
4: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
3: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO లకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి

0: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
0: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
0: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మాటైనా
3: పాటైనా
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 3:53 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. దేశంలోనే ప్రపంచంలోనే చాలామందికి కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్, మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మీ అందరికీ మీ మనస్సుని మెచ్చినటువంటి పాటలు మాటలు చాలా చాలా వినిపిస్తూనే ఉంటాం. రైట్, స్టే ట్యూన్డ్. మనం మాట్లాడుకుంటున్నాం రిఫ్రెష్ మైండ్, రీబూట్ మైండ్. రైట్, మరి మనం ఈ ఉరుకులు పరుగుల కాలంలో మనం ఫోన్ చూడకుండా ఉండలేము, మెసేజ్ ఆన్సర్ ఇవ్వకుండా ఉండకపోతే మన పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంటుంది. ఫర్ సపోజ్ ఏదైనా కేక్ కటింగ్ చేసేటప్పుడు ఒక్కసారిగా ఒక మెసేజ్ వస్తుంది, మీరు రేపు 2,50,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి అని. అప్పుడు ఒక్కసారిగా మూడ్ మారిపోతుంది అన్నమాట. సో ఈ నోటిఫికేషన్స్, అలాగే మనం ఏదైనా సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు వచ్చే నోటిఫికేషన్స్, లేదా ఏదైనా బాధలో ఉన్నప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ మన మూడ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంటుంది అన్నమాట. మరి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని కొత్త రకమైనటువంటి అన్వేషణలు జరుగుతున్నాయి. మరి అందులో ఒక విషయం ఏంటంటే మైండ్ క్లీనింగ్ ఆర్ డిజిటల్ డిటోర్ అంట. అంటే మన బాడీలో వేస్టేజ్ని బయటికి పంపడానికే మనం డిటాక్స్ డైట్ చేస్తాం కదా. మరి మన మెదడులో కూడా అన్నెసెసరీ కంటెంట్, అదే దాన్ని డిజిటల్ చెత్త అంటున్నారు. మరి దీన్ని కూడా క్లియర్ చేయడానికి డిజిటల్ డిటాక్స్ అనే వర్డ్ని చాలామంది యూస్ చేస్తున్నారు. ఇది ఈ మధ్యకాలంలో చాలా పాపులారిటీ సంపాదించింది. మరి ఒక్కసారైనా, లేదా వారంలో ఒకరోజైనా, లేదా కొన్ని గంటలైనా కూడా ఈ ఇంటర్నెట్ ప్రపంచానికి దూరంగా మనం మనలా బతకడం, దీన్ని ప్రశాంతత, ఎంతసేపు మనం స్క్రీన్ చేసి చూసే కన్నా ప్రకృతిని ఆస్వాదిస్తూ కుటుంబంతో, పాపాయితో, బుజ్జాయితో, బుజ్జిగాడితో, పిల్లగాడితో కాసేపు ఆడుకొని, లేదా పేరెంట్స్, వైఫ్, మరి ఇలాంటి ఓన్లీ మంచి విషయాలు, ఆరోగ్యకరమైనటువంటి పాజిటివ్ విషయాలనే మాట్లాడుకుంటే కలిసి అందరూ కూడా ఒక దగ్గరగా కూర్చొని చక్కగా భోజనం చేయడం, దీనివలన స్ట్రెస్ తగ్గి క్రియేటివిటీ కూడా పెరుగుతుంది అని పరిశోధనలు చెప్తున్నాయి. ఫెంటాస్టిక్ కదా. నిజంగానే ఈ రెగ్యులర్గా వచ్చినటువంటి మెసేజ్లు రెగ్యులర్గా చూసే కన్నా మనం ఒకరోజు వారంలో కొన్ని గంటలు, లేదా రోజులో ఒక కొన్ని గంటలు పక్కన పెడితే నిజంగా ఒకసారి చెక్ చేయండి మీ మైండ్ ఎంత బాగుంటుందో. క్రియేటివ్

0: నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ఫెంటాస్టిక్ విషయాన్ని చెప్పారు. అలాగే చాలామంది డూమ్ స్ట్రోలింగ్ అనమాట, అంటే ఏంటంటే సోషల్ మీడియాలో ఓపెన్ చేయగానే మంచి కంటెంట్ కన్నా నెగిటివ్ కంటెంటే మనకి ఎక్కువగా పాపప్ అవుతుంటాయి, వ్యూస్ కూడా వస్తుంటాయి, లైక్స్ వ్యూస్ వారే వా, ఈ డిస్కషన్స్ అన్నెసెసరీ డిస్కషన్స్, ఎక్కడో ఎవరో ఏదో చేస్తే దాన్ని పెద్దదిగా చూపించి ఆందోళనకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మన గుండె నొప్పి వచ్చినట్టుగా వాళ్ళు ఆ న్యూస్ని డిఫరెంట్ వేలో చెప్తారు. ఉన్నది ఒకటైతే ఇదిగో పూలు అంటే అదిగో తోక అన్నట్టుగా చెప్తుంటారన్నమాట. సో ఇలాంటి న్యూస్ల వల్ల హృద్యోగ పరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మఠాష్ అయిపోతున్నారు నిజంగా. అలాంటివన్నీ పక్కన పెట్టి, అన్నెసెసరీ కంటెంట్ పక్కన పెట్టి, మనకి ఇష్టమైనటువంటి మనకి నచ్చినటువంటి కంటెంట్ని చదివినప్పుడు కానీ, ఏదైనా నేర్చుకునేటప్పుడు కానీ, మంచి మ్యూజిక్ ఎఫ్ఎం రెయిన్బోలో విన్నప్పుడు కానీ మన మనసు చల్లబడి హాయిగా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. రియల్లీ ఫెంటాస్టిక్ కదా. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. మరి ఆ సూపర్ హిట్ సాంగ్ కన్నా ముందు ఒక కమర్షియల్ బ్రేక్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: రైట్, స్టూడియోలో టైం 3:59 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్ఏష్. 4 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 136వ సంచిక ద్వారా ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత

భారత్ సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ సామాగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికి రక్షణ సామాగ్రిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. ఆరోగ్యవంతమైన భారత ఆవిష్కారానికి క్రీడలు మార్గదర్శకం వహిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలు స్ఫూర్తి నింపాలని, ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్రీడాకారులు ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుందని, రైతులు పరిస్థితులను అవగాహన చేసుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. మన దేశం సరికొత్త ఆవిష్కరణలపై పురోగమిస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మన దేశం స్టార్టప్ వ్యవస్థను సృష్టిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాద వ్యవస్థను నిరంతరం ప్రోత్సహిస్తుందని ఆయన విమర్శించారు. కర్ణాటక రాష్ట్రంలో నిర్మిస్తున్న అక్రమ నీటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు రావాల్సిన నదీ జలాలు నిలిచిపోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. కర్ణాటకలో భీమా, కృష్ణా నదులపై ఉన్న నీటి ప్రాజెక్టుల పరిశీలన కోసం పార్టీ ప్రతినిధి బృందం ఆ రాష్ట్రంలో పర్యటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 4:14:41 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం స్నాక్ టైం. ఓహో ఫెంటాస్టిక్. ఆయన తన జీవిత ప్రయాణాన్ని ఒక ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారట అంటూ చాలామంది నాలాంటి అభిమానులు అందరూ కూడా తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఆయన నేనా, ఆత్మకథ నాకంత సమయం ఎక్కడ ఉంది అంటూ ఆయన చెప్తున్నారు. అయితే కొంతకాలంగా ఆయన ఏమాత్రం టైం దొరికినా కూడా ఒక బుక్ రాస్తున్నారట. మరి ఆ బుక్లో ఏమున్నదంటే ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అలాగే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ విక్టోరియస్. మరి ఆయన ఈరోజు ఈ స్థానానికి చేరుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనే విషయం గురించి ఆయన అందులో చాలా విషయాలు కూడా పొందుపరిచారంట. రైట్. మరి ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడానికి అతను అంత ఈజీగా రాలేదు. చాలా కష్టాలు, నష్టాలు. ఆయన కూడా ఏంటయ్యా నీ యాక్షన్ కరెక్ట్ జై అన్నవాళ్ళు కూడా ఉన్నారు. రైట్. మరి ఆయన ఆ విషయాలన్నింటినీ కూడా ఆ బుక్లో రాస్తున్నారట. మరి ఈ బుక్లో ఒక బయోపిక్ తీయాలని ఆయన మనసులో ఎక్కడో ఎవరికో చెప్పారంట. అది అంతా వరల్డ్ వైడ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి అది ఎప్పుడు రాబోతుంది అని అందరూ కూడా అనుకుంటున్నారు. మరి చూద్దాం, మరి అది తప్పనిసరిగా వస్తుందా లేకపోతే ఆ బుక్ ఆయన దగ్గర ఉండిపోతుందా అనే విషయం గురించి పక్కన

0: అయితే మరి ఆయన చాలా మూవీస్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. మరి ఆయన నెక్స్ట్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తున్నటువంటి జైలర్ 2 అనే మూవీలో ఆయన యాక్ట్ చేస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15 అది రిలీజ్ కాబోతుంది. కరెంట్లీ ఆయన ధర్మన్ అనే మూవీలో షూటింగ్లో ఉన్నారు. రైట్, ఇప్పుడు మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరు ఏమిటి అనేది. రైట్, నాన్న 5, నాకు 5 రూపాయలు ఉన్నాయి, 6వ రూపం ఏంటో తెలుసా? నరసింహ తట్టుకోలేవు. ఈ పాట తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ మీకోసం లైన్లో ఉంది, అది గెస్ట్ చేసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: టైగర్ కా హుక్.

hukum, tigerka hukum. Tatu kolewu.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
4: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్

0: దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫామ్ 26 AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
0: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే డైలాగ్ కి క్యారఫెట్రాస్, పేజీల పేజీల కొద్ది డైలాగ్స్ ని ఒకే ఫ్లోలో ఒక దమ్ముతో చెప్పగలటువంటి సత్తా ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు మన టాలీవుడ్లో మన ఎన్నో గ్రేట్ థింగ్స్ చేశారు. అది నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే వాళ్ళ అబ్బాయి మహేష్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కూడా తండ్రిలానే చాలా హిట్స్, ప్రతి మూవీలో ఒక వైవిధ్యం, ప్రతి మూవీలో ఒక స్పెషల్ డెడికేషన్ కమిట్మెంట్ ఉన్నటువంటి యాక్టర్ ప్రిన్స్ మహేష్ బాబు, నో డౌట్ ఆఫ్ ఇట్. మరి ఆయన తర్వాత నెక్స్ట్ మూడో తరంలో కూడా వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు వాళ్ళ అబ్బాయి కూడా రాబోతున్నారు. శ్రీనివాస మంగాపురం అనే మూవీతో ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ అవబోతున్నారు. మరి ఈ మూవీకి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయిపోయి అందరు కూడా చాలా బాగుంది, ఆల్మోస్ట్ బాబాయి మహేష్ లాగే ఉన్నాడు, ఆ స్టైల్ కానీ హైట్ కానీ వెయిట్ కానీ అంటూ చాలామంది కూడా కితాబ్ ఇచ్చేశారు ఆయనకి. మరి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన, ఎందరినో తెరకే పరిచయం చేసినటువంటి ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు ఆ అబ్బాయిని, రమేష్ బాబు వాళ్ళ అబ్బాయిని జై కృష్ణని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి వాటికి తగ్గట్టే తెరపై మనందరికీ కూడా అలరించడానికి ఆయన మంచి మంచి ఫైట్స్ అండ్ రొమాంటిక్ సీన్స్లో కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ట్రైలర్ నేను కూడా చూశాను, చాలా బాగుంది. మరి ఈ మంత్ 30th రిలీజ్ అవబోతుంది ఆ మూవీ. మరి వాళ్ళ నాన్నగారు కూడా చాలా మూవీస్లో హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ మనకి చాలా అందించారు. మన మధ్య లేకపోయినప్పటికి కూడా ఆయన చేసినటువంటి మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఇప్పటికీ కూడా చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది కూడా ఇష్టపడుతున్నారు ఆ పాటల్ని, ఫెంటాస్టిక్. మరి ఇందు ఈ మూవీలో ఇతనికి హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి అమ్మాయి ఎవరంటే బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ వాళ్ళ యొక్క అమ్మాయి యాక్ట్ చేయబోతుంది. మరి చూద్దాం, వాళ్ళ తాతయ్యలాగా, వాళ్ళ బాబాయ్లాగా, వాళ్ళ నాన్నగారులాగా మంచి పేరు సంపాదించాలని మనం కోరుకుంటున్నాం. మరి మూడవ తరానికి మనం స్వాగతం చెప్తూ ఆయనకు ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాం, రైట్? మరి వాళ్ళ బాబాయ్ యాక్ట్ చేసినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం లైన్లో ఉంది.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
5: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ July 31, 2026.
4: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
5: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
4: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
6: స్టూడియో టైం 4:38:55 ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9. 5 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. 5:45 నుంచి 6 గంటల వరకు కూడా ఇది మన చట్టం వీలునామా గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమారి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ భుఖ్యా వీరన్నా.

ఆల్రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 4:38:50 ఎగ్జాక్ట్గా. రైట్, మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ వెంకీమామ అనగానే మనకి నువ్వు నాకు నచ్చావు అనే మూవీ టక్కన గుర్తుకొస్తుంది. వాళ్ళిద్దరు కాంబో చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి కొత్తగా ఆయన సరికొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారు, అది ఆదర్శ కుటుంబం. ఇది అప్పట్లో ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీకి సేమ్ టైటిల్తో తీసుకోవడం జరిగింది. రైట్, మరి ఇంట్రడ్యూసింగ్ ద వరల్డ్ ఆఫ్ ఆదర్శ కుటుంబం, అంటే ఆదర్శ కుటుంబం అంటే ఎలా ఉండాలి అని చెప్పబోతున్నట్టుగా ఉంది మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మరి ఇందులో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, రైట్, మరి హారిక అండ్ హాసిని క్రియేషన్స్లో రాబోతున్నటువంటి ఈ మూవీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇందులోని మన వెంకీమామ చిట్టిబాబు అనే పాత్రలో, అంటే ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్నారు. మరి స్వర్ణగా శ్రీనిధి శెట్టి, మరి వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీ చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని డైరెక్టర్ నాగవంశీ చెప్తున్నారు. మరి మన ఫ్యామిలీ ఎమోషన్స్తో ముడిపడినటువంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా రాబోతుంది. ఇందులో వెంకటేష్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా మనకు కనబడుతున్నారు. మరి నువ్వు నాకు నచ్చావు, తర్వాత మల్లీశ్వరి సినిమాలకు మనకి తెలిసిందే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే స్క్రిప్ట్ అందించారు. మరి మల్లీశ్వరి మూవీకి విజయభాస్కర్ గారు డైరెక్టర్. రైట్, మరి వీరిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా కోసం చాలామంది, నాలాంటి వాళ్ళందరూ కూడా వెంకీ మామ ఫ్యాన్స్ అందరం కూడా ఎదురు చూస్తున్నాం హిట్ కోసం. ఫ్యాంటాస్టిక్ కదా. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేనైతే ప్లే చేయబోతున్నాను. ఈ పాట మరి ఏ మూవీలో ఉంది చెప్పగలరా? చెప్తే మాత్రం నాకు మెసేజ్ చేయండి 04023234822కి.

0: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన

0: మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
3: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
4: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 102.9.
2: History,
3: art,
2: literature, tourism,
3: cinema,
2: culture, all woven together in one vibrant hour.
4: Telangana,
3: the voice of our home state.

0: ఈ పదేళ్ల కాలంలో ఒకేసారి కాదవేడి ఓకే చేసిన సినిమాలు రెండే, అవి ఒకటి మళ్ళీ రావా, రెండోది న్యూటన్ థర్డ్
1: అని మనకు ఒక యాక్టర్ చెప్పారు. రైట్, ఆల్మోస్ట్ మేనమామ గారి వాయిస్ లాగా అనిపిస్తుంది ఒక హీరో గారిది. అలాగే తాతయ్య గారు పోలికలతో కూడా దగ్గరగా ఉన్నాడని ఆ మధ్య ఎన్టీఆర్ అనే మూవీలో తాతగారు రోల్నే ప్లే చేసినటువంటి హీరో ఆయన. సో ఫస్ట్ అంటే ఇనీషియల్ స్టేజ్లో ఆయన రొమాంటిక్ మూవీస్ తీసి అందరితో కూడా శభాష్ అనిపించుకొని తాతగారు మామయ్యలాగే ఇతను కూడా లవ్ జోన్లో అంటే ఆ జానర్లో నాకు కూడా పై చేయి ఉంది అంటూ చాలా అసలు ప్రూవ్ చేసుకున్నారు సుమంత్. రైట్, మరి సుమంత్ చాలా మూవీస్లో యాక్ట్ చేశారు, తను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తను ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా ట్రై చేస్తున్నారు. ఈ మధ్యన సీతారామ మూవీలో కూడా ఒక మిలిటరీ మేజర్ రోల్లో యాక్ట్ చేశారు చాలా బాగా. రైట్, హైట్ వెయిట్ అన్నీ ఉండి కూడా చాలా హిట్స్ కోసం చాలా కష్టపడుతున్నటువంటి హీరోల్లో ఈయన కూడా ఒకరు. రైట్, మరి ఈ మధ్య ఆయన యాక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీ న్యూటన్స్ థర్డ్, మరి ఈ మూవీ చాలా బాగుంటుంది. ఇప్పటికే మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది, ఆ అవకాశం అందరికీ రాదు అనే టైటిల్తో ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ చాలా డ్రామా ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉండబోతుందని చెప్తున్నారు. అంతేకాకుండా కొద్దిగా థ్రిల్లర్ కలర్ కూడా కనిపిస్తుంది ఈ మూవీలో అంటున్నారు. రైట్, మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి సుమంత్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన చాలా హిట్స్లో యాక్ట్ చేశారు, కొన్ని 100 డేస్ కూడా యాడ్ అయ్యాయి. అందులో ప్రేమ కథ ఒకటి, రెండోది మధుమాసం అనే మూవీ, మరి ఫెంటాస్టిక్. ఈ మూవీకి ఒక ప్రొడ్యూసర్ గిరిబాబు గారు, యాక్టర్ గిరిబాబు గారు ఈ మూవీకి ప్రొడ్యూసర్గా యాక్ట్ చేశారు. మరి ఇందులో సుమంత్తో పాటు స్నేహ కూడా నటించడం జరిగింది. ఫెంటాస్టిక్ కదా. రైట్, మరి షో టైం 4:54 అయింది. 5 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. మరి ఆ తర్వాత ఇది మన చట్టం, 5:45 నుంచి 6 గంటల వరకు వీలునామా గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్య కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ బుఖ్యా వీరన్న. ఇప్పుడైతే వచ్చేస్తుంది సండే మండే సెలవు కదా, మనందరికి కూడా సండే మండే సెలవు. మరి నాగూర్బాబు చిత్ర పాడిన ఈ స్వీట్ అండ్ రొమాంటిక్ లవ్లీ సాంగ్ వింటున్నటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ అవసరం నేను ప్రత్యేకంగా డెడికేట్ చేస్తున్నాను. మీరు వింటున్నారు స్నాక్ టైం విత్ మీ యువర్ ఫ్రెండ్ ఆత్మీయుడు ఎల్లేష్. 1 2 3 4

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో విక్రమ్ 1 ప్రయోగం విజయవంతం కావటం చిరస్మరణీయమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసి ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్గా విక్రమ్ చరిత్ర సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. లోకల్ ఫర్ వోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ప్రధానంగా ప్రశంసించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. 2028 అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏ ఇతర ఎన్నికల్లో తాను పోటీ చేయనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

ప్రజల తరపున తన గళం మాత్రం వినిపిస్తూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం లభించింది. పురుషుల 60 కిలోల విభాగంలో చనంబం ఋషికాంగ్ సింగ్ ఈ పథకాన్ని సాధించారు. భారత జింబాబ్వే క్రికెట్ జట్ల మధ్య హరారేలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 5:13 3 సెకండ్లు మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని యలేష్ని ఇక్కడే ఉన్నాను. రైట్, మరి మనం వింటున్నాం తాజా ట్యూన్స్, లేటెస్ట్ పాపులర్ సాంగ్స్ మనం ప్లే చేస్తున్నాం ఇప్పుడు 5 గంటల నుంచి 5:45 వరకు. తర్వాత ఇది మన చట్టం వీలునామా గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమారి గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ బుఖ్యా వీరన్న.

సాధారణంగా ఇండ్లిని శుభ్రం చేయాలంటే శుభ్రంగా తుడిచేసి కల్లాపు జల్లి అంటే కొంతమంది గ్రామాల్లో. మరి ఇక్కడైతే ఇప్పుడు కొత్తగా యాప్స్ కూడా వచ్చేసాయి. సో గంటకి ఒకరు ఎవరైనా హైర్ చేసుకున్నట్లయితే వాళ్ళు వచ్చి శుభ్రం చేసి వెళ్ళిపోతారు. కానీ రెగ్యులర్ జనరల్గా క్లీన్ చేసిందే కాకుండా ఇల్లు శుభ్రంగా ఉండాలంటే గదులు గృహోపకరణాలు శుభ్రం చేసి సరిపెట్టుకుంటారు మనందరం కూడా. కానీ ఖచ్చితంగా క్లీన్ చేయాల్సినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అవైతే మాత్రం మనం అస్సలు పట్టించుకోం, కానీ అక్కడే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా మన ఇంట్లోని మనం లైట్లు ఆన్ చేయాలన్నా, ఫ్యాన్ ఆన్ చేయాలన్నా, ఏసీ ఆన్ చేయాలన్నా మనం టచ్ చేసేది స్విచ్ బటన్స్. మరి ఇవి ఆఫ్ చేస్తుంటాం, ఆన్ చేస్తుంటాం, మరి వీటిపైన చాలా బ్యాక్టీరియా ఉంటుంది. మరి దాన్ని మైక్రోఫైబర్ లేదా క్లాత్ తీసుకొని వెనిగర్ పోసి ఆ బటన్స్ని కనీసం 2 డేస్కి ఒకసారైనా క్లీన్ చేయాలి, లేదంటే అక్కడ చాలా బ్యాక్టీరియా ఉంటుంది. తర్వాత మనం ఎవరైనా ఇంట్లోకి రావాలన్నా మనమైనా 10-10 సార్లు లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు మనందరం ఫస్ట్ టైం టచ్ చేసేది ఏంటంటే డోర్ హ్యాండిల్. మరి ఇక్కడే చాలా బ్యాక్టీరియా చాలా ఉంటుందంట. మరి 3 రోజులకు ఒక్కసారైనా సరే దాన్ని క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. ఫెంటాస్టిక్ కదా. మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, దాని తర్వాత మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. రైట్, ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను. మరి దీన్ని చిన్మయ శ్రీపాద అని పుణ్య సెల్వ పాట పాడారు. ముఖ్యంగా చిన్మయ శ్రీపాద మనకి మొదటి నుంచి కూడా సమంతాకి వాయిస్ పవర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరు వాయిస్ ఒకలాగే అనిపిస్తుంది, మనకి ఫిక్స్ అయిపోయింది మన మైండ్లో వాళ్ళు సమంతనే చిన్మయే, చిన్మయే సమంత అన్నట్టుగా. రైట్, మరి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మా ఇంటి బంగారం. సో ఈ మూవీ నిజంగా ప్రతి విమెన్ ఏమనుకుంటున్నారంటే ప్రతి వాళ్ళు కుటుంబంతో వెళ్తూ ఆ మూవీని తీసుకువెళ్తున్నారు, కుటుంబంతో వెళ్తున్నారు, కుటుంబం వెళ్ళేటప్పుడు భార్యామణి కూడా తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి భార్యామణి కూడా ఆ ఇంటికి బంగారమే కాబట్టి మా ఇంటి బంగారం అంటూ ఆ మూవీకి వెళ్తున్నారు. ఆ మూవీ కూడా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను కూడా చూడడం జరిగింది, ఫెంటాస్టిక్. రైట్, మరి అదే మూవీ నుంచి చిన్మయ్య పాడినటువంటి తస్సా దియా అనే పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: पीएम जय अब गरीबों की जय बन गई है. देश

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telanganam,
2: the voice of our home state.
4: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
5: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
4: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
5: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
4: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
6: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్,

హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402-368-0333 లేదా 2368-0555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
8: FM Rainbow 101.9.

స్టూడియోలో టైం 5:30 ముప్పై ఆరు సెకండ్లు అయింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం తాజా ట్యూన్స్ కార్యక్రమంలో. రైట్, మరి 5:45 నుంచి 6 గంటల వరకు కూడా ఇది మన చట్టం. వీలునామా గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ బుక్యా వీరన్న. నెక్స్ట్ 6 గంటల నుంచి 9:30 వరకు కూడా మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేయడానికి అనూష రెడీగా ఉంటారు. ఫైన్. మరి మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీక్ మరిన్ని పాటలు మాటలతో మీ ముందుకు వస్తాడు మీ స్నేహితుడు యల్లేష్. మరి మీ అందరికీ కూడా టాటా బాయ్ బైసి చెప్పేసే టైం వచ్చింది, ఎందుకంటే 2 సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఆ తర్వాత నేను మళ్ళీ బాయ్ చెప్తారు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్నాను. మరి ఈ పాట ఏ మూవీలో ఉంది చెప్పగలిగితే మాత్రం మీరు సూపర్ హిట్. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడినటువంటి ఈ పాట మీరు చెప్పగలగాలి 0402323482కి వాట్సాప్ చేయండి. ఫైన్. మరి ఇల్లును శుభ్రం చేసుకోవాలంటే ఓన్లీ మనం అనుకున్నాం ఇంతకుముందు ఓన్లీ జనరల్గా క్లీన్ చేస్తే సరిపోతుంది అనుకున్నాం, అలాగే మన రిమోట్ ఏదైతే వాడతామో టీవీ అనేది చాలా భయంకరమైనటువంటి బ్యాక్టీరియా ఉంటుందని చాలా రీసెర్చ్ చెప్తున్నాయి. కాబట్టి వారానికి ఒకసారైనా బ్యాటరీలు తీసి కొద్దిగా క్లీన్ చేస్తే బాగుంటుంది. అలాగే మనం బ్రషింగ్ చేసినటువంటి బ్రషర్ను కూడా హోటల్లో పెట్టేస్తాం.

0: మరి దీంతో కడిగిన నీళ్లు బ్రష్పై ఉన్న బ్యాక్టీరియా మొత్తం ఆ హోల్డర్ కిందకి వచ్చి అక్కడ బ్యాక్టీరియా స్టే చేసే అవకాశం ఉంది కాబట్టి వేడి నీళ్ళతో ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. రైట్, చాలామంది కూడా మనం కప్పుకున్న దుప్పట్లు వాడే టవల్స్ వీటినే శుభ్రం చేస్తుంటారు, కానీ మన ఇంట్లో ఉన్నటువంటి కర్టెన్స్ మాత్రం ఎవరు శుభ్రం చేయరు. కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా బయట నుంచి వచ్చే దుమ్మి అంతా కూడా ఆ కర్టెన్స్ పైనే వచ్చి చేరుతాయి. అందుకని వారానికి ఒక్కసారైనా తప్పనిసరిగా అది వాష్ చేయకపోతే చాలామంది కూడా సైనస్ ఉన్న వాళ్ళకి అది డబల్ అయిపోతుంది అనమాట. అలాగే ఫ్రిడ్జ్ లోపల కూడా చాలామంది క్లీన్ చేయరు, ఎందుకంటే అవసరం లేదులే అన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ కూడా దుమ్ము పేరుకుపోతుంది కాబట్టి వాటిని కూడా మనం శుభ్రం చేయాలి. మరి ఇంటి నుంచి పట్టుకెళ్లే సంచుల్లో మరి చాలా క్రిములు ఉంటాయి, వాటిని కూడా మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటుంది. అన్నీ పక్కన పెడితే మొబైల్ మనం మార్నింగ్ లేచిన నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా దాన్నే 10 సార్లు యూస్ చేస్తాం కాబట్టి అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఎక్కడెక్కడో పెడుతుంటాం, కానీ దానివల్ల అనేక రకమైనటువంటి సూక్ష్మ క్రిములు దాని పేరు ఉంటాయి. సో మొబైల్ని కూడా మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసినట్లయితే మరింత ఆరోగ్యంగా మనం ఉండే అవకాశం అయితే ఉంది. ఫెంటాస్టిక్ కదా. రైట్, మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఒక పాట అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ వాళ్ళ బృందం పాడినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది. మరి ఆ పాట తర్వాత మా ఇంటి బంగారంలో యాక్ట్ చేసినటువంటి సమంత ఇంకొక సాంగ్ మీకోసం ప్లేలిస్ట్లో రెడీగా ఉంది. మరి ఆ రెండు సాంగ్స్ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వచ్చేస్తుందో ఆ సాంగ్, దానికన్నా ముందు 2 కమర్షియల్ బ్రేక్ అండ్ ప్రోమో బ్రేక్ ఉంది. రైట్,
1: ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు ది లేక్స్ ఆఫ్ వరంగల్, తెలంగాణ సింగ్స్ ఇట్స్ స్టోరీ.
2: ఇన్ ఎవ్రీ ఫోక్ సాంగ్, ఎవ్రీ డాన్స్, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
4: history,
5: art,
4: literature,
5: tourism,
4: cinema,
3: culture,
4: all woven together in one vibrant hour.
3: Telangana,
5: the voice of our home state.
6: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 5:43:37 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఫ్రెండ్ యల్లేష్. మనం ఉన్నాం తాజా ట్యూన్స్ కార్యక్రమంలో. 5:45 నుంచి 6 వరకు ఇది మన చట్టం అనే కార్యక్రమంలో వీలునామా గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ భుక్యా వీరన్న. రైట్ మరి మీ అందరికీ టాటా బై బై సి చెప్పేసే టైం నాకు వచ్చేసింది. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీక్ మరిన్ని పాటలు మాటలతో. అంతవరకు సెలవు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, కరీముల్లా పాడినటువంటి ఫాస్ట్ బీట్ వైబ్రెంట్ సాంగ్, బాలయ్య బాబు యాంతమ్ అంటారు. మరి రాయలసీమ మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే రాయలసీమ. ఈ ఫ్యాంటాస్టిక్ సాంగ్తో మీ అందరికీ టాటా బై బై సి చెప్పేస్తున్నాను. మీ ఆత్మీయుడు మీ స్నేహితుడు ఎల్లేష్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్ బాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎంజాయ్ యువర్ డే. వీకెండ్ని బాగా ఎంజాయ్ చేయండి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో వీళ్ళునామాలు ఈ అంశం గురించి ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఆకుల రమ్యకుమారి గారితో పరిచయం. వీళ్ళునామాలు ఎవరు రాయించుకోవచ్చు, అదేవిధంగా ఏ వీళ్ళునామాకి కోర్టులో ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, ఇలా అనేక విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: ప్రధానంగా వీళ్ళునామాలు ఎవరు రాయవచ్చు, ఎవరు రాయాలి?
1: సార్, ఎవరికైతే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో ఆ వ్యక్తి అతని తదనంతరం తన ప్రాపర్టీలు ఎవరికి చెందాలి అనేది రాసుకోవడమే వీళ్ళునామా అంటాం. వీళ్ళునామా అనేది బాండ్ పేపర్స్ మీద రాసుకోవచ్చు, వైట్ పేపర్స్ మీద రాసుకోవచ్చు, లేదా కొంతమంది డైరీలో కూడా రాసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు డైరీలు మెయింటైన్ చేసేవాళ్ళు. సో వాళ్ళు నా తదనంతరం నాకున్న ఈ నాలుగు ప్రాపర్టీస్లో రెండు పలానా వాళ్ళకి వెళ్ళాలి, రెండు ఒక్కడికి వెళ్ళాలి, రెండు ఇంకోటి ఆశ్రమానికి వెళ్ళాలి, లేదా దీన్ని ఒక ట్రస్ట్గా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను అంటూ వాళ్ళకి నచ్చిన విధంగా ఆ ప్రాపర్టీని వాళ్ళ తదనంతరం ఎవరికి చెందాలి అనేది రాసేదాన్నే వీళ్ళనామా అంటారు. ఈ వీళ్ళనామా అనేది ఎలా రాసుకున్నప్పటికీ కూడా వాళ్ళ తదనంతరం దానికి వాల్యుయేషన్ వస్తుంది.

0: మ్యాక్సిమం వీళ్ళ అమ్మకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బాండ్ పేపర్ మీద రాసుకున్నప్పుడు వీళ్ళు ఒక ఇద్దరు విట్నెస్లు ఉండేలాగా చూసుకోవడం, ఒకవేళ వాళ్ళ కాన్షియస్లో ఉన్నారా లేదా, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా కౌంటింగ్లోకి వస్తే అది రిజిస్టర్డ్ వీలునామా కాకపోతే. వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాలిడా లేకపోతే ఇలా రాసుకున్నది కూడా వ్యాలిడా అనేది కూడా చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. రిజిస్టర్డ్ వీలునామా కాకపోయినప్పటికీ కూడా అది లీగల్గా వ్యాలిడే. మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డైరీలో రాసుకుంటేనో ఇంకొకటి దాంట్లో, లేకపోతే వాళ్ళే ఒక వైట్ పేపర్ మీద రాసేసుకొని కవర్లో పెట్టేసుకుని దాచితేనో అవి చల్లవా అంటే, రియల్గా రాసిన ఏ వీలునామా అన్నా చెల్లుతుంది, అది తెలుస్తుంది. లిటిగేషన్ లేకపోతే అంటే అవతల వ్యక్తులు ఎవరు కూడా కంటెస్ట్ చేసేవాళ్ళు, ఫైట్ చేసేవాళ్ళు, అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు, అభ్యంతరం పెట్టేవాళ్ళు లేకపోతే కనుక ఆ వీలునామా ఆటోమేటిక్గా కన్సిడర్ చేస్తారు. ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు కాబట్టి, ఎవరైనా అలా పెడితే కంటెస్టెడ్ కింద అంటే కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. సో వీలునామా అనేది తాను కష్టార్జితంగా సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తుల్ని ఫలానా వ్యక్తులకి చెందే విధంగా రాసే హక్కు ఆ వ్యక్తికి మాత్రమే ఉంటాయి. అలాగే భార్య, పిల్లలు, ఫ్రెండ్స్, ట్రస్టులు, గుడులు ఇలా ఎవరికైనా రాసుకునే హక్కు ఆయనకు ఉంటుంది. మరి వారసత్వంగా వచ్చిన ఆస్తులు, పూర్వకాలం నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటాయి కదా, అవి రాయొచ్చా రాయకూడదా అంటే దాని మీద పూర్తి హక్కులు అతనికి ఉంటే కనుక, అంటే ఆ వ్యక్తి ఎవరైతే వీలునామా ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ వారసత్వంగా వచ్చిన ఆస్తులు వీళ్ళ పేరు మీదకి కన్వర్ట్ అయిపోయి వీళ్ళ పేరు మీదకి మారిపోయి ఉంటే కనుక ఆ ఆస్తులను కూడా వీలునామాలో రాయొచ్చు. వాటితో పాటు భవిష్యత్తులో సంపాదించేవి ఏమన్నా ఉంటే మళ్ళీ ప్రతిసారి వీలునామాలు రాసుకోకుండా కూడా, నేను ఒకవేళ భవిష్యత్తులో ఇంకొక ఇల్లు కొంటే, ఇంకొక 4 ఎకరాలు కొంటే కొనే పొలం అంతా నా పెద్ద కొడుకు వెళ్ళాలి, ఇల్లేమో నా కూతురికి వెళ్ళాలి, ఇట్లా రాసుకునే హక్కు కూడా ఉంటుంది. సెల్ఫ్ ఎక్విర్డ్ ప్రాపర్టీసు, వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీసు, అలాగే భవిష్యత్తులో సంపాదించే వాటి గురించి కూడా వీలునామా రాసుకోవచ్చు.
1: వీలునామా ఒకసారి రాయించుకున్నాక దాన్ని మార్చుకోవచ్చా?
0: మార్చుకోవచ్చండి, ఎందుకంటే ఎఫెక్షన్స్, మనుషుల మీద ఉన్న అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ రోజున కొడుకు కోడలు బాగా చూస్తూ ఉండొచ్చు, లేకపోతే కూతురు అల్లుడులో, లేకపోతే మనవళ్ళు మనవరాళ్ళు, ఇలా వాళ్ళ మీద ప్రేమ మారుతూ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఓకే, ఇదంతా నా ఆస్తి కొడుకే ఇవ్వాలి, రేపొద్దుట నా తదనంతరం నా కొడుకే నాకు కార్యక్రమాలు చేసే వ్యక్తి, సో ఈ ఆస్తి అంతా నా కూతురికి పెళ్లి టైంలో నేను ఇవ్వాల్సింది ఇచ్చేశాను, ఇప్పుడు నేను ఈ ఆస్తిని నా కొడుక్కే ఇవ్వాలనుకుంటున్నాను, నా భార్య తదనంతరం నా కొడుకు తీసుకోవాలని, లేదా ఒకవేళ లేడీస్ స్త్రీధనం గురించి రాస్తూ ఉంటే కనుక నా భర్తను టేక్ కేర్ చేసుకుని ఆయన చూసుకున్న వాళ్ళకి మిగతా షేర్ని నా కొడుక్కి, నా మనవడికి, మూడు మనవడికి, ఇట్లా ఏదైనా రాసుకుంటూ ఉంటారు. సో ఇలా రాసుకునే సందర్భాల్లో వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీస్కి సంబంధించి ఏవైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే రాశారు, సీల్ కవర్లో పెట్టుకున్నారు, మళ్ళీ తర్వాత ఎఫెక్షన్స్ మారినాయి, అసలు వీళ్ళు ఎవ్వరికి ఇవ్వాలని అనిపించట్లా, ఈలోపు ఎవరో గుడికో ట్రస్ట్కో రాయాలనుకుంటున్నారు, దాన ధర్మాల కార్యక్రమాలకి రాయాలనుకుంటున్నారు, మార్చుకునే హక్కు పూర్తిగా ఉంటుందండి. ఏదైతే లాస్ట్గా రాసిన వీలునామా ఉంటుందో దానికే వ్యాలిడిటీ ఉంటుంది. అది మీరు బాండ్ పేపర్లో రాసుకునివ్వండి, రిజిస్ట్రేషన్ అయిందైనా కూడా, ఒకవేళ రిజిస్ట్రేషనే చేశారే అనుకోండి, దాన్ని మార్పు అంటారు, క్రోడిసైల్ అని. సో మనం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇదిగోండి ఫలానా అప్పుడు నా ప్రాపర్టీస్ అన్నీ ఇలా రాశాను, ఇప్పుడు నా ప్రాపర్టీస్ని ఫలానా వ్యక్తులకి మార్చుకోవాలనుకుంటున్నా అని మళ్ళీ దానికి ఇంకొక యాడింగ్ రిజిస్ట్రేషన్కి పెడితే ఆటోమేటిక్గా మనం ఏదైతే మార్పులు చేశామో అది కన్సిడర్ అవుతూ ఉంటుంది. సో వీలునామాని ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. సో దానికి సంబంధించి లాస్ట్గా ఏ వీలునామా అయితే ఉంటుందో దానికి లీగల్గా వ్యాలిడిటీ ఉంటుంది.
1: ఈ వీలునామాలకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమైనా తప్పనిసరిగా చేయించుకోవాలా? ఒకవేళ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేనట్లయితే ఆ వీలునామాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఎలా ఉంటుంది?
0: సార్, యాక్చువల్గా వీలునామా రిజిస్ట్రేషన్ కాకపోయినప్పటికీ వ్యాలిడే, అది ఒరిజినల్ వీలునామా అయితే. అన్ఎడ్యుకేటెడ్స్ కానీ అంటే చదువుకోని వ్యక్తులు వీలునామా రాయాలని కూడా వాళ్ళకి అవగాహన ఉండదు, నా తదనంతరం నా వారసులే పంచుకుంటారు కదా అన్న ఒక ఆలోచన విధానంతో ఉంటారు. ఈ మధ్యకాలంలో మహిళలు ఎవరైతే ఉన్నారో స్త్రీధనం కోసం అని చెప్పి, ఆస్తి హక్కు కోసం అని కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సిస్టర్స్కి ఆ ప్రాపర్టీ షేర్ ఇవ్వడానికి ఇష్టపడట్లే. బెస్ట్ సజెషన్ వీలునామా రాసుకోవడం, ఎందుకంటే వీలునామా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల లిటిగేషన్స్ చాలా వరకు తగ్గుతాయి. ఒకప్పుడు ఎట్లా రాసుకున్నా ఆ వీలునామా వ్యాలిడ్ అనే చెప్పాం, ఇప్పుడు ఏమంటున్నానంటే లీగల్ ప్రొసీడింగ్స్లో కోర్టుల చుట్టూ మీ వారసులు తిరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషనే చేయించుకోండి, దానివల్ల మీ తదనంతరం మీరు ఎవరికి

0: చెందాలనుకుంటున్నారో ఆస్తి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. రెండు, రిజిస్టర్డ్ వీలునామా కోర్టుకు వెళ్ళడానికి అవకాశమే ఉండాల్సిన పని ఉండదు. ఎప్పుడైతే మీకు రిజిస్ట్రేషన్ వీలునామా కాదో అప్పుడే ఆపోజిట్ పార్టీస్ కంటెస్టెడ్ చేయాలనుకునే వాళ్ళు, కోర్టులు చుట్టూ తిరగాలనుకునే వాళ్ళు, ఇది ఫోర్జుడ్ వీలునామా అండి అని కోర్టులో కేసులు వేసి దాన్ని ఒక 10 to 15 ఇయర్స్ లాగేస్తూ ఉంటారు. అదే రిజిస్ట్రేషన్ వీలునామా ఉందనుకోండి, ప్రాబ్లమే లేకుండా ఉంటుంది. ఆ పేపర్ తీసుకెళ్ళి అలా కోర్టులో వేసారంటే ఇమీడియట్గా కేసు కూడా 1-2 ఇయర్స్లోనే క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ప్రాపర్టీ షేర్స్ అనేవి కోర్టు డిక్లేర్ చేస్తుంది. సో కోర్టుకి వెళ్ళినప్పుడు రిజిస్టర్డ్ వీలునామాకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్తాను నేనైతే.
1: ఇప్పుడు మీరు చెప్పినట్లు సాధారణంగా కోర్టుకి వెళ్ళినప్పుడు ఎటువంటి వీలునామాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనే దాంట్లో ఏమన్నా కేటగిరీస్ ఏమైనా ఉంటాయా?
0: సార్, రిజిస్ట్రేషన్ వీలునామాకి ఎక్కువ పవర్స్ ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఏంటంటే అక్కడ మీ ఆథరైజ్డ్గా రిజిస్టర్ పర్సన్ ఉంటారు, అలాగే గవర్నమెంట్కి సంబంధించి మనం కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్సెస్ అన్నీ కూడా క్లియర్గా రిజిస్ట్రేషన్ వాల్యూ వీలునామాకి సంబంధించి వాల్యూ కట్టేస్తాం. విట్నెస్లు కూడా కొంత అవేర్నెస్ ఉంటుంది, ఆ ఆస్తి ఎవరెవరికి ఏం రాశారని. దీన్ని ఎవరు పొల్యూట్ చేయడానికో కొల్యూట్ చేయడానికో కుదరదు. సో రిజిస్టర్డ్ వీలునామా ప్రాపర్ వేలో ఉంటుంది, విట్నెస్లు ఉంటారు, ఆ వారసులకి తెలియాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు తదనంతరం తెలుసుకుంటారు మా ఆస్తి అంతా ఎవరికి రాశారని. అదే మనం ఏదైనా సీల్ కవర్లోనూ ఎట్లా పెట్టినప్పుడు వీళ్ళు ఏదో బీరువాల్లో పెడతారు, ఎవరో ఒక్క వారసులకే దొరికినాయి ఆ టైంకి, ఎవరైతే ఇంట్లో ఉంటారో వీళ్ళు చనిపోయే టైంకి వాళ్ళు ఇంట్లో ఉన్న గోల్డ్ సర్టిఫికెట్లు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కొట్టేస్తూ ఉంటారు. అలా తీసినప్పుడు ఇలాంటి వీలునామా దొరికి వాళ్ళ పేరు అందులో లేకపోయింది అనుకోండి, చింపేస్తూ ఉంటారు. అదే రిజిస్టర్డ్ వీలునామా ఉందనుకోండి, ఎవరు దాన్ని స్పాయిల్ చేయడానికి కుదరదు, పాడు చేయడానికి కుదరదు. దాన్ని లీగల్గా ఎవరి దగ్గర పోనీ ప్రాపర్టీ డాక్యుమెంట్ లేకపోయినా, వీలునామా డాక్యుమెంట్ లేకపోయినా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫైల్ చేసుకొని సర్టిఫైడ్ కాపీ తెచ్చుకొని దానికి తగ్గట్లు కోర్టుకు వెళ్ళి డిక్లరేషన్ అంటే ఈ ప్రాపర్టీలు మాకు రాసిచ్చారండి, మా ప్రాపర్టీస్ని ఈ పేరు ప్రకారం మా పేరు మీదకి రిజిస్ట్రేషన్ మార్చండి అని అనడానికి అవకాశం ఉంది. సో బెటర్ ఆప్షన్ ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్ వీలునామాలు. ఎందుకంటే మీరు సంపాదించే ఆస్తి ఏదైతే ఉంటుందో రేపొద్దుట మీ వారసులు కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండడానికి మన ల్యాండ్ ఆర్డర్ సిస్టంలో మనకున్న వీలునామా చట్టాన్ని వాడుకొని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళటం బెటర్. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, అరే వీలునామా ఇప్పుడు కొంతమందికి రాసేసాము, మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు కదా అని. మీరు రాసే వీలునామా గురించి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. వీలునామా రాసిన తర్వాత అరే ఈరోజు వీళ్ళకి రాసాము, రేపటి రోజున వీళ్ళు ఏమైనా మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడితే మళ్ళీ మేము వెళ్ళి మార్చుకోవడానికి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి, వీలునామాను మార్చుకోవచ్చు.
1: ఒక వ్యక్తి వీలునామా చేసిన తర్వాత తన ఆస్తిని ఒకవేళ అమ్ముకుంటే ఆ సందర్భంలో అతను వీలునామా మార్చకుండానే చనిపోయి ఉన్నట్లయితే వారసులకు ఆ ఆస్తిపైన హక్కు వస్తుందా? వారసులు మరలా ఆ ఆస్తి గురించి కోర్టులో కేసు వేయవచ్చా?
0: సార్, యాక్చువల్గా వీలునామా రాసిన తర్వాత ఆ ఆస్తి అమ్ముకోవచ్చా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. వీలునామా రాసేది వాళ్ళ తదనంతరం వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరికి ఎలా చెందాలి అని రాయటాన్నే వీలునామా అంటారు. ఈలోపు వీళ్ళకే అవసరం వచ్చింది, అది ఏదైనా అప్పుల నిమిత్తం కానీ ఆరోగ్య నిమిత్తం కానీ, లేకపోతే ఎవరికైనా సోషల్ సర్వీస్ చేసేయాలనుకున్నారు, లేకపోతే ఎవరికైనా దానం చేయాలనుకున్నారు, లేదా ఎవరికైనా అమ్మాలనుకున్నారు. ఇలా అనుకున్నప్పుడు వీలునామా కట్టడి చేయడం కుదరదు, వీలునామా ఆపదు వీళ్ళని. పూర్తి హక్కులుంటే వీళ్ళు దీన్ని ఎవరికైనా అమ్ముకునే హక్కు. సో మీరు అడిగిన క్వశ్చన్, అమ్ముకున్నారు సరే మరి వీలునామాలో చేంజ్ చేయలేదు, వారసులు వచ్చి కేసేస్తారా అని, 100% వాళ్ళు కేసు వేయడానికి పనికిరాదండి. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ ఆఫీసులో చూస్తే ఈసీలో వీలునామా అనేది కనిపించదు, కానీ వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది వీలునామా ఉంది దీంట్లో. మరి ఈ వీలునామాలో రాసిన ప్రాపర్టీనే మీరు ఇప్పుడు అమ్ముతున్నారు, మరి వీలునామాలో మార్పులు చేస్తారా, ఇంకేమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా అని అన్నప్పుడు దాంట్లో మోడిఫికేషన్ కూడా సేమ్ డే అయిపోద్ది. ఈ వ్యక్తికి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారో అందులో రిజిస్టర్డ్ వీలునామా ఉంటే కనుక రిజిస్టర్డ్ వీలునామాలో ఈ ప్రాపర్టీని డిలీట్ చేసి దానికి ఒక క్రోడీశైలి ఇందాక నేను చెప్పినట్టు మార్పుడు వీలునామా అని చెప్పి యాడ్ చేస్తారు. లేదా అతనికి ఇష్టం లేదు, అసలు మొత్తం ఉన్న ఒక ప్రాపర్టీని వీలునామా రాశారు, ఆ ప్రాపర్టీని అమ్మేశాడు, ఆ వీలునామాని క్యాన్సిల్ చేసుకుంటారు. మీరు అన్నట్లు అమ్మేశాడు, వీలునామా క్యాన్సిల్ చేయకపోవడం అనేది ఉండదండి. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే ఉంటుంది కాబట్టి, ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఆ వీలునామాలో 3 ప్రాపర్టీలు ఉన్నాయి, ఒకటి అమ్మాడు, 2

0: ప్రాపర్టీలకి వీలునామా మార్పులు కంపల్సరీ చేస్తారు అక్కడ. ఒకవేళ అమ్మలేదు, అసలు వీలునామా ప్రొసీడింగ్స్లో అగ్రిమెంట్ దగ్గరే ఆగిపోయింది అనుకున్నప్పుడు, ఈ అగ్రిమెంట్కి సంబంధించి మళ్ళీ లీగల్ లిటిగేషన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. వీలునామా రాసినంత మాత్రాన ఆస్తిని ఆపుకునే హక్కు లేదు, వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకునే రైట్స్ ఉంటాయి. ఏది మిగులుతుందో వాళ్ళ తదనంతరం అదే. వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ వ్యక్తి వీలునామా రాసినప్పటికీ కూడా ఆస్తులు అమ్ముకోవచ్చు. ఆ వీలునామాలో ఏవి మిగులుతాయో అవే వాళ్ళకి చెందితి, మిగలకపోతే ఆ వీలునామా ఎందుకు పనికిరాదు.
1: వీలునామా యొక్క ప్రాధాన్యత, అదేవిధంగా వీలునామా ఎవరు రాయవచ్చు, వీలునామాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎలా ఉంటుంది, ఇది ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు మార్చుకోవాలనుకుంటే, మరి వీటికి సంబంధించి శ్రోతలకు చక్కటి వివరాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇది మన చట్టం.

ఇది మన చట్టం కార్యక్రమంలో ఇంతవరకు మీరు వీలునామా గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ బుఖ్యా వీరన్న.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, నేను అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈ రోజు మన రిమ్ జిమ్ హైదరాబాద్ షోని స్టార్ట్ చేయడానికి మరి మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

సో ఫ్రెండ్స్, మనకు తెలుసు మరి ఈరోజు సూపర్ సండే అని, కానీ మరి ఆషాఢ మాసంలో ఉన్నాము, అందులోనూ మరి ఆదివారం కాబట్టి బోనాల జాతర, బోనాల సంబురాలు జరుపుకుంటూ ఉన్నాము. సో మరి ఈరోజు రెండవ ఆదివారమైన అందరూ కూడా మరి బోనాల పండుగ జరుపుకుంటూ చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో మరి అమ్మవారి ఆశీర్వాదం మనందరి మీద ఎప్పుడూ ఉండాలి, మనందరం ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటూ సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ స్మార్ట్ శంకర్ నుంచి వింటూనే ఉన్నాను 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీస్ అల్లూరు సీను అండ్ ద లైన్ నుంచి. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ షో ఆర్జే అనుషాతో.

సో ఫ్రెండ్స్, మనమేమో మన రిమ్ జిమ్ హైదరాబాద్లో కలర్స్ ఆఫ్ ఇండియా సెగ్మెంట్లో ఉన్నాము. అండ్ కలర్స్ ఆఫ్ ఇండియాలో మరి ఈ రోజుకి సంబంధించి మరి వివరాలు తెలుసుకుందామన్నమాట. ఏంటి అంటే ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి డెఫినెట్గా మనం తెలుసుకోవాలి. ముందుగా అయితే యూనో మనకి తెలుసు ఈ భూమి మీద నీటి శాతమే చాలా చాలా ఎక్కువ భూమి కంటే కూడా. మరి సముద్రం అంటే నీరు ఎక్కువగా అంటే డెఫినెట్గా అందరికీ సముద్రాలే గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి. సో సముద్రాలు అంటే సముద్రం లోపల చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ తీరాన మాత్రం అలలతో అంతా కూడా అలజడిగా ఉంటుంది. అలలు ఎప్పుడు ఎగిసిపడుతూ తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నెమ్మదిగా కోసేస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి అడ్డుగా ఉండాల్సిందే. ఎందుకంటే మరి అలా నెమ్మదిగా కోసుకుపోతూ ఉంటే ఆ ఇసుక వెళ్ళిపోతూ ఉంటుంది. సో ల్యాండ్ అనేది తక్కువైపోతూ ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ యూనో దూరం దగ్గర విషయం మనం పక్కన పెట్టేస్తే కనుక నెమ్మది నెమ్మదిగా కోసుకుపోతూ ఉంటుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలి. అది కూడా మనం యూనో న్యాచురల్గా ట్రై చేస్తే చాలా చాలా బెటర్. మరి అలా న్యాచురల్గా అడ్డంగా ఉండేది ఏంటి అంటే కనుక మాన్గ్రోవ్స్. అంటే మాన్గ్రోవ్స్ ఏంటి అంటే మరి సముద్రం అంటే ఉప్పుగా ఉంటుంది. మరి ఆ ఉప్పు నీటిని తట్టుకుని వేడి ప్రదేశాల్లో మరి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట ఈ చెట్లు, మాన్గ్రోవ్స్ అనేవి. సో వాతావరణంలోని కార్బన్ శాతాన్ని తగ్గిస్తూ ఉంటాయి, మట్టి ఇసుక అలాగే మరి కొట్టుకుపోకుండా కాపాడుతూ ఉంటాయన్నమాట, సాయిల్ ఎరోషన్ జరగకుండా ఉంటుంది. అలాగే వీటి వేళ్ళు ఒక ప్రత్యేకమైన శైలిలో అంటే ఒక స్పెషల్ డిజైన్ ఉంటుందన్నమాట, అలుకుపోతూ ఉంటాయి. దానివల్ల బోలెడన్నీ చేపలకి అంటే సముద్ర జీవాలకు ఆవాసాలుగా ఉంటూ ఉన్నాయి. అండ్ అదొక డిఫరెంట్ ఎకోసిస్టమ్ అన్నమాట. సో మరి

మన దేశంలో సుందర్బన్స్ అనేది చాలా చాలా పెద్ద మాన్గ్రూవ్స్, ఇన్ఫ్యాక్ట్ ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అది యునెస్కో కూడా రికగ్నిషన్ ఇవ్వడం జరిగిందనమాట మాన్గ్రూవ్స్కి. సో సుందర్బన్స్ అనమాట బెంగాల్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మంచి పాట వచ్చేసింది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ జీనియస్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమునము కలర్స్ ఆఫ్ ఇండియాలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఇందాక మన మ్యాంగ్రోవ్స్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నిజమే, మరి ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ కాబట్టి మరి దానికి సంబంధించి విశేషాలు మనం తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ మరి వేరే విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే యూనో, మనకు తెలుసు మనం ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి అంటే మన దేశం చాలా చాలా బాగుండాలి. మరి ఇలా బాగుండాలి అంటే దేశం సురక్షితంగా ఉండాలి. అండ్ డెఫినెట్గా మరి అలా ఉండాలి అంటే అన్ని వైపుల నుంచి మనం అన్ని విధాలుగా కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడే వాళ్ళు సైనికులు. అండ్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మరి మనకి అన్ని రకాల సైనికులు అందరూ ఉన్నారు. యూనో 1999లో కార్గిల్ జిల్లాలో లద్దాఖ్లో మనకు అండ్ అలాగే మన పొరుగు దేశానికి యుద్ధం జరిగిందన్నమాట. అప్పుడు ఎంతోమంది సైనికులు వీరమరణం పొందారు. మరి జూలై 26వ తేదీన అఫీషియల్గా ఈ యుద్ధానికి అంటే ముగింపు పలకడం జరిగిందన్నమాట. అఫ్కోర్స్ మనం విజయం సాధించడంతో, సో దీనికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారు. మరి మన సైనికులు మన కోసం, మన దేశం కోసం పోరాడి వీరమరణం పొందారు. సో వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వారందరికీ నివాళులు అర్పించే రోజు ఈరోజు. మరి ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ మనందరం ఎప్పుడూ అన్ని విధాలుగా రుణపడి ఉంటాం. వాళ్ళందరికీ సెల్యూట్ చెప్తూ మరి మంచి పాట చేస్తుంది మీ అందరి కోసం. ఫ్రమ్ ద మూవీ బార్డర్ నుంచి వింటూనే ఉన్నాను 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

తేదీన అఫీషియల్గా ఈ యుద్ధానికి అంటే ముగింపు పలకడం జరిగిందన్నమాట. అఫ్కోర్స్ మనం విజయం సాధించడంతో, సో దీనికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారు. మరి మన సైనికులు మన కోసం, మన దేశం కోసం పోరాడి వీరమరణం పొందారు. సో వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వారందరికీ నివాళులు అర్పించే రోజు ఈ రోజు. మరి ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ మనందరం ఎప్పుడూ అన్ని విధాలుగా రుణపడి ఉంటాం. వాళ్ళందరికీ సెల్యూట్ చెప్తూ మరి మంచి పాట చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ బార్డర్ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Welcome back. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM Rainbow. రెయిన్బో తో జీవితం, రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము కలర్స్ ఆఫ్ ఇండియాలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి కలర్స్ ఆఫ్ ఇండియాలో మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి. అయితే యూనో, మనకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు మన తల్లిదండ్రులు, అలాగే కాపాడేవాళ్ళు వాళ్ళే. అందుకే కనిపించే దైవాలు అని అంటారు వాళ్ళని. మరి మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ, మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఇంకా బాగా చూసుకోవాలి అనే తపనతో కష్టపడేవాళ్ళు మన తల్లిదండ్రులు. వారి రుణం అయితే మనం ఎప్పుడు కూడా తీర్చుకోలేనిది. అండ్ ఈరోజు మరి తల్లిదండ్రుల దినోత్సవం అన్నమాట. సో వారిని ప్రేమగా గౌరవంగా చూసుకుంటూ వారికి అవసరమైనప్పుడు మనం సపోర్ట్ చేయటం, సాధ్యమైనంత సమయం వారితో గడపడం డెఫినెట్గా మనందరం చేయాలి. అండ్ అది మాత్రమే చేయగలం కదా. నిజంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఇవ్వడం ఇవ్వడం ఇవ్వడమే చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు ఏమీ తీసుకోరు. సో వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలము అంటే జస్ట్ కొంచెం ప్రేమ అండ్ వాళ్ళకి కావాల్సినప్పుడు సపోర్ట్. మరి ఈరోజు పేరెంట్స్ డే సందర్భంగా డెఫినెట్గా మన అందరం కూడా యూనో రోజు కలుస్తూనే ఉంటాము, అన్లైక్ ఫారిన్ కంట్రీలో అన్నట్టు. సో మనం రోజు కలుస్తూనే ఉంటాం కాబట్టి సరదాగా రోజు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాము. కాకపోతే ఈరోజు స్పెషల్గా కూడా మళ్ళీ యూనో వాళ్ళతో సరదాగా మాట్లాడడం, సరదాగా బయటికి తీసుకువెళ్ళటం అండ్ ఈ విశేషాలన్నీ చెప్పటం కూడా మనం సరదాగా చేయొచ్చు కదా. సో మన ఇండియాలో మనం ప్రతిదీ ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం, సరదాగా అప్పుడప్పుడు అలా అలా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి సుబైట సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మనం నుంచి వింటూనే ఉండండి. 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on environmental justice, public participation and legal remedies by Shubhrajit Goswami, Program Officer, Center for Science and Environment, and Smita Harshal Salve, Senior Legal Consultant, Ministry of Environment, Forest and Climate Change. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: ఇంతవరకు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

0: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మరి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ అయిన హెలో రెయిన్బో కార్యక్రమానికి. సో మరి మీ మనసులో మాట నాతో పాటు శ్రోతలందరితో పంచుకునే సరదా సరదా కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి సరదా సరదాగా టాపిక్ తీసుకుని సరదా సరదాగా డిస్కస్ చేసుకుంటాం కదా, మరి నేను టాపిక్ ఏంటనేది నేను చెప్పేస్తాను. మరి యూనో ఎప్పుడూ కూడా సంథింగ్ స్పెషల్ అని చుట్టూ ఉన్న వాళ్ళు అనిపిస్తూనే ఉంటుంది మనందరికీ కూడా. యూనో మనకు వచ్చిన పనైనా మనకున్న విద్య అయినా ఎదుటి వాళ్ళు చూసినప్పుడు అబ్బా భలే స్పెషల్గా ఉంది కదా అని అనిపిస్తూ ఉంటుంది కదా. నిజం. మరి మీకు మనకు తెలిసిన వాళ్ళలో కనిపించిన స్పెషల్ క్వాలిటీస్ గురించి నాతో పాటు మన శ్రోతలందరితో పంచుకోండి సరదాగా. మరి నంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715కి కాల్ చేయొచ్చు, పంచుకోవచ్చు. అలాగే మరి మెసేజ్ కూడా పెట్టచ్చు టు ద నంబర్ వాట్సాప్ నంబర్ ఆఫ్ కోర్స్ 0402323-4822కి సరదాగా మెసేజ్ చేయొచ్చు అండ్ మాట్లాడచ్చు. సో మరి మనతో శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తాం తెలుసుకుందాం. హలో హలో అండి, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. ఎవరు? హలో హలో, అవునండి, రమేష్ గారు. సూపర్ అండి, మీరెలా ఉన్నారు? ఎప్పుడు అలాగే ఉండాలి. చెప్పండి రమేష్ గారు.
1: ఏం మేడం, ఇన్ని రోజుల తర్వాత మీరు వస్తే ఎట్లా మేడం మాకు?

0: ఈరోజు వచ్చేసాను కదా అందరినీ పలకరించడానికి.
1: ఎన్ని రోజులైనా దాదాపు 2 3 వారాలు మీతో మాట్లాడకమో.
0: డెఫినెట్ గా మనం మాట్లాడుకుందాం.
1: ఎప్పుడు వస్తున్నారు? మన మధ్యాహ్నం వస్తున్నారు కదా, మధ్యాహ్నం వచ్చి 2 o'clock వస్తున్నారు కదా, ఇక్కడ మనం మిస్ అయ్యే కాలేజ్ మిస్ అయిపోతున్నాం మేము.
0: అలా మిస్ అవ్వకూడదని ఇలా వచ్చానన్నమాట.
1: అప్పుడు ప్రతి వారం కానీ మేడం,
0: డెఫినెట్ గా డెఫినెట్ గా ట్రై చేద్దామండి. సో మన టాపిక్ విన్నారా?
1: టాపిక్ బాగుందమ్మా. కే రమేష్ మాట్లాడుతున్నాను,
0: చెప్పండి.
1: మా ఫ్రెండ్స్ అమ్మా, ఎప్పుడైనా మేము ఏదైనా రాజకీయాలు మాట్లాడుతుంటే ఫుల్ ఎంజాయ్ గా మాట్లాడుతూ ఎంజాయ్ చేసుకుంటాము. ఆది నచ్చిన వై కృష్ణ నేను, అది ఆయన మాకు తెలియంది, ఆయన నాకు చెప్తారు, నాకు తెలిసింది ఆయన చెప్తాము. అట్లా ముగ్గురం కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాము.
0: ఓకే ఓకే. సో ఎప్పుడు
1: సాంగ్ కావాలి మేడం?
0: ఏం సాంగ్ అండి?
1: మంచి రోజులు వచ్చాయి మూవీలో ఊరంతా. ఇది సంక్రాంతి పాట మేడం?
0: సంక్రాంతి పాట సంక్రాంతికి వేసుకుందాం. ఇప్పుడు ఎందుకు? డెఫినెట్ గా అండి. కాకపోతే సంక్రాంతి పాట సంక్రాంతికి వింటే బాగుంటుంది కదా. డెఫినెట్ గా నేను ట్రై చేస్తానండి, వింటూ ఉండండి. ఓకేనా? డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. అయితే రమేష్ గారు మంచి విషయం చెప్పారు కదా, ఎప్పుడూ కూడా యూనో అంత సరదాగా ఉంటూ ఉన్నారంటే పాజిటివ్గా బిహేవ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ అందరిలో యూనో ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ లేకుండా అంత పాజిటివ్గా ఉండడం వీళ్ళ స్పెషాలిటీ అనమాట. బాగుంది కదా. ఆల్రైట్. సో ఫ్రెండ్స్, మంది ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు తెలుసుకుందాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు?
2: స్వాగతం. అను స్వాగతం.
0: నరసింహారెడ్డి గారు చెప్పండి.
2: ఏంటి మేడం ఈ మధ్యలో కొద్దిగా మీరు ఈ టైంలో వస్తలేరు
0: కదా, అందుకే వచ్చా ఇప్పుడు.
2: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
2: ఏంటంటే మేడం, మా బాబాయ్ అండి మేడం. బాబాయ్ ఎట్లంటే ఆయన దగ్గరకు ఎవరైనా ఏదైనా పంచాయతీ ఉంటే ఏదైనా మాట్లాడాలని బయట ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఇది బయట ఉండే బయట అట్లా చేస్తాం ఆయన అట్లా ఎట్లా మాట్లాడతాడు మేము మనం మాట్లాడతాం కదా అని అంటుంటా అనమాట. ఆయన ముంగడికి వచ్చిన తర్వాత మేడం ఒక్కరిని నోరు కూడా మెదలకపోవు అనమాట.
0: అంతే,
2: అంటే ఆయన చూడగానే వచ్చిన విషయమే మర్చిపోతుంది,
0: మొత్తం ఎగిరిపోతుంది. సో మీ బాబాయ్ పెదరాయి టైప్ అనమాట.
2: అట్లా ఉండే, ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతుంటాం మేడం.
0: అదే అదే, అంటే పరిష్కరించేస్తారు అన్ని.
2: అయితే ఏంటంటే 82 ఏజ్ అప్పుడు కూడా ఆయన కార్ డ్రైవింగ్ ఇంత చక్కగా చేస్తుండే మేడం. అసలు ఇంత కూడా కన్ఫ్యూజ్ కాకుండా బాగా మాట్లాడు, కంటి చూపు కూడా చాలా సూపర్ ఉంటుంది మేడం.
0: సూపర్ అండి, సూపర్. హెల్త్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఆయన.
2: ఆయన స్పెషాలిటీ అదే ఉంటాయి. ఆయన ఏమంటుంది అంటే జనరల్ గా వాలి అంటుంది, వాలి.
0: ఓకే ఓకే.
2: వాలి ఉంటారు
0: కదా,
2: చాటుకెళ్ళి ఎందుకు కొట్టిరా అంటే ఆయన చూస్తేనే సగం పొలం
0: ఎగిరిపోయింది. అదే అదే, నిజమే. అక్కడ దాకే అవన్నీ
2: అనమాట.
0: సూపర్ అండి, ఇలాంటి వాళ్ళు కనిపించడం చాలా తక్కువే కదా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకునేందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. బాగుంది కదా, నిజమే. యూనో అందరికీ ఇట్లాంటి ఇష్యూస్ రావడం అనేది వెరీ కామన్, కానీ మన చుట్టూ పెదరాయిడ్ లాంటి వాళ్ళు ఉండడం అనేది ఎప్పుడు కూడా ప్లస్ పాయింట్. ఎందుకంటే మరీ అంత కష్టపడక్కర్లేదు పరిష్కారానికి కదా. ఆల్రైట్. సో ఫ్రెండ్స్, మనం ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మంచి పాట వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ వాల్తేర్ వీరయ్య నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: Rainbow 101.9.
1: సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ వాల్తేరు వీరయ్య నుంచి. సో ఫ్రెండ్స్, మనమున్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము మరి మనకు తెలిసిన వాళ్లలో కనిపించిన స్పెషల్ క్వాలిటీస్ గురించి. సో మనతో శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో,
2: చిరునవ్వుల సన్నజాజికి హమారా ప్యార్ భరా నమస్కార్.
1: ఆప్కో భీ హమారా ప్యార్ భరా నమస్కార్. మురళీజీ
2: ఎలా ఉన్నారు?
1: సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు?
2: చెప్పండి.
1: ఏం
2: చెప్పమంటారు మీరు? సూపర్ స్పెషాలిటీ క్వాలిటీస్ చెప్పమని అంటున్నారు.
1: అంటే మరి సూపర్ స్పెషాలిటీ అని కాదు, కానీ కొంతమంది ఎలా అయినా కొంచెం స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయండి.
2: నేనైతే నేను మిమ్మల్ని చూస్తున్నాను, సంది వింటున్నాను.
1: ఓ మై, చెప్పండి.
2: మీ దగ్గర ఒక యూనిక్ మోడలే ఉందండి.
1: అవునా, ఏంటది?
2: ఏంటంటే ఎవరు ఏది మాట్లాడినా దానికి జోడించి మళ్ళా వివరణ ఇస్తారు చూడండి, సంబంధం లేకుండా. నిజంగా ఇవాళ యూనిక్ అంటే యూనిక్.
1: థ్యాంక్ యూ సో మచ్.
2: ఎందుకనండి, ఆ నవ్వులో మార్పు ఉండదు, ఆ గొంతులో తేడా ఉండదు. ఆ చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా కొండ తలిపించేసి వివరణ ఇస్తారు, దాంట్లో మార్పు లేదు.
1: అబ్బా బాబా, మీ వివరణ ఉంది చూసారు, నా భూతో నా భవిష్యత్
2: కదా
1: అంతే.
2: అదే మీతో మాట్లాడినప్పుడు కనీసం మీకు కాంప్లిమెంట్ ఇవ్వమంటారా వద్దంటారా అండి, నాకు అర్థం కాదు. మీరు
1: భలే వారే, మీరు ఇస్తానంటే నేను వద్దంటానా ఏంటి?
2: సంబరం చేసేసుకోండి.
1: సూపర్, నేను ఆల్రెడీ ఇక్కడ డిచ్చాక్ డిచ్చాకే. చెప్పండి.
2: తమన్నా గారి స్ట్రింగ్ దేరా అని చెప్పేసి ఆ డిచ్చాక్ ఇంకా చాలా పెంచేద్దాం,
1: తప్పకుండా ఊపేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. సో మరి స్పెషల్ క్వాలిటీస్ చెప్పండి అంటే మురళీ గారు నా గురించే చెప్పేశారనమాట. ఆల్ రైట్, సో మనతో ఇంకొక శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు తెలుసుకుందాం. హలో
3: హలో
1: హలో అండి, ఎవరు?
3: అనుష్క గారు, నేను ఓలేటి వారిని.
1: నన్ను హీరోయిన్ చేసేది మీరే కదండి, ఓలేటి ప్రభాకర్ గారు. చెప్పండి.
3: బాగున్నారా?
1: సూపర్ అండి, మీరెలా ఉన్నారు? ఆనేరే ఉన్నామండి, చెప్పండి.
3: అయితే ఇప్పుడు నాకు రెండున్నారా అవుతున్నట్టుగా ఉంది టైం, మరి మీ దగ్గర ఎంత అయిందో?
1: దాందేముందులేండి, మనం ఏదనుకుంటే అదే.
3: జస్మే హైదరాబాద్ కి మొత్తం అంకితం అయిపోయినట్టున్నారు మీరే.
1: అలా ఏం లేదు, కాదు అని చెప్పడానికే కదా మరి మన ఇప్పుడు రిమ్జిమ్ హైదరాబాద్ లో కూడా వచ్చింది.
3: మా విజిటర్స్ అందరినీ చెక్ చేయడానికి ఒకసారి అంతా ఎలా ఉన్నారు ఏమిటని. వెరీ గుడ్, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి, చెప్పండి.
3: అయితే ఆయన ఉండేవాడమ్మా, అంటే ఆయన అంటే ఆయన కాదు, గురువు గారే మాకు స్కూల్లో చదువు చెప్తున్నప్పుడు.
1: అదే అదే,
3: ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి అడగక ముందే నువ్వు మనం ఎందుకు వచ్చామని చెప్పని చెప్పేసేవాడు ఆయన.
1: అవునా, అలా ఎలా?
3: ఆయనకి సిక్స్ సెన్స్ కొద్దిగా బాగుంది.
1: ఓకే ఓకే.
3: మనిషి ఇంకోటి ముఖ కవళికలను బట్టి కూడా కొంతమంది చెప్పేస్తారు.
1: చెప్పేస్తారు, నిజమే నిజమే. అవునవును, ఎక్స్పర్ట్స్ ఉన్నారండి అలాంటి వాళ్ళు, నిజమే.
3: కరెక్ట్ గా చెప్పేసేవారు అనమాట.

0: ఎందుకు వచ్చామని చెప్పని. ఇంకా సమాధానం చెప్తారా, మారు మాట్లాడకుండా తోక ముడుచుకొని వెళ్ళాలి.
1: వెళ్ళాల్సిందే. ఓకే ఓకే, సూపర్ సూపర్.
0: ఓలేడి ప్రభాకర్ రావు నమస్కారం అనుష్క గారికి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి బాగుంది కదా. నిజమే, యూనో మనల్ని చూసి అసలు మన మైండ్లో ఏం నడుస్తుందో, మన మనసులో ఏం నడుస్తుందో చెప్పేసే వాళ్ళు అంటే డెఫినెట్గా మనకి ప్లస్ పాయింట్. ఎందుకంటే చాలామందికి యూనో వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఇష్యూ వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే కాస్త మొహమాటం ఉంటుంది. సో అలాంటప్పుడు అలా వాళ్ళే అర్థం చేసేసుకుంటే అబ్బాబ్బాలే ఉంటుంది కదా. ఆల్రైట్ ఫ్రెండ్స్, మనం ఇంకా స్పెషల్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జయలవ కుసా నుంచి సూపర్ సాంగ్, మీ అందరి కోసం వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

0: రెయిన్బో 101.9.
1: జయలవకు సమూవి నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనమున్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో. అండ్ మరి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళలో స్పెషల్ క్వాలిటీస్ గురించి. సో మరి మనతో శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు
2: మలక్పేట్ నుంచి
1: మాట్లాడుతున్నారు. అదే శ్రీనివాస్ గారు ఫ్రమ్ మలక్పేట్, చెప్పండి.
2: ఎందుకంటే మా ఏరియా పేరు చెప్పాలంటే మాకు బాగా ఉత్సాహం వస్తుంది.
1: అయ్యో బలేవారే, డెఫినెట్ గా.
2: సో జనరల్ గా మీరు చెప్పిన టాపిక్ బాగుంది. పెద్ద వాళ్ళకి నమస్కారాలు, చిన్న వాళ్ళకి మార్చేసి
1: తప్పకుండా.
2: అయితే ఇవాళ పేరెంట్స్ యాక్చువల్ గా
1: అవునండి అవును.
2: యా, సో దానికి అందరికి కూడా పేరెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. తర్వాత కార్గిల్ విజయ్ దివస్ కూడా
1: అవునండి,
2: దానికి కూడా శుభాకాంక్షలు అండి అందరికి. అయితే నాకు నచ్చిన మా గురువు గారు ఎవరంటే డాక్టర్ యువి సోమనాజులు గారు అని చెప్పి ఇప్పుడు మన వారణాసిలో కాశీలో ఉంటున్నారు. అంటే యాక్చువల్గా ఆయన కింద నేను పనిచేశాను. పనిచేసినప్పుడు ఎప్పుడు కూడా ఎన్నో

0: ఈశ్వరులు ఎన్నో రకాలుగా నాకు సహాయం చేసేవారు. ఆయన పనిచేస్తే ఆయన మాకు వస్తున్నారు అంటే ఫస్ట్ నేను మా అందరితో నేనే సూపర్వైజర్, అందరికంటే మొదటి నేనే వెళ్ళి నేను వర్క్ చేసింది కాగితం కాగితాలు చూసించే వాళ్ళని. అదే ఆయన చూడండి శ్రీనివాసరావు గారు ఇంత పెద్ద మనిషి అయినా కానీ ఆయన ఎట్లా వచ్చి చూపిస్తారు, ఎవరన్నా ఒక్కరన్నా చూసారా చేశారా చూసి బాగా అంటే ఇప్పుడు కూడా ఆ ఇంటిమేసీ ఉంది అమ్మ.
1: ఓకే, అంటే అంటే ఆయన ఎంత గొప్ప, కరెక్ట్ కరెక్ట్ నాకు అర్థమైంది, ఆయన ఎంత గొప్పవారైనా కూడా డౌన్ టు ఎర్త్ గానే ఉంటారు, అదే ఆయన స్పెషల్ క్వాలిటీ కదా.
0: అదే ఇప్పుడు ప్రవచనాలు చెప్పేస్తున్నారు,
1: అవునవును,
0: అంటే దీంట్లోకి వెళ్ళిపోయారు మన జాతీయ గురించి.
1: అదే అదే అవును,
0: ఎలాగుంటుందో ఏమిటో.
1: సూపర్ అండి, సూపర్
0: చెప్పుకుంటే భగవద్గీత దాని గురించి, దీని గురించి, రామలక్ష్మణుల గురించి.
1: డెఫినెట్ గా డెఫినెట్ గా, మరి అంత గొప్ప వ్యక్తి అంటే డెఫినెట్ గా గొప్ప గొప్ప పనులే చేస్తారు కదా. సూపర్ అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి నిజమే కదా, యూనో ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా కానీ ఒదిగే ఉండాలి, అప్పుడే ఇంకా గొప్ప వ్యక్తులు అవుతూ ఉంటారని డెఫినెట్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం కదా, డెఫినెట్గా మనందరం కూడా పాటించాలి. ఆల్రైట్, సో ఫ్రెండ్స్ మనతో ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు తెలుసుకుందాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ అనుష గారు.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు?
2: నేను, నా పేరు ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను.
1: మెహర్ బాబా గారు చెప్పండి.
2: ఇంకా అందరు అన్నారు అదే డైలాగ్ నేను చెప్తే బాబోదే, చాలా కాలానికి వచ్చారు మేడం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చెప్పండి.
2: ఇకపోతే ఈ రోజు పేరెంట్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెడతారేమో అనుకున్నానండి, కానీ వేరే మార్చారండి.
1: అంటే మనం అంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం కదా అని చెప్పేసి డెఫినెట్ గా మళ్ళీ తీసుకుందాం అండి, దాని ఏముంది.
2: అలాగే మేడం, ఇకపోతే అండి మా మామయ్య గారు ఉన్నారే అండి, అది మా మామయ్య గారి ఊరు తాడేపల్లిగూడెం పక్కనే పంచాయతీ అండి. మా మామయ్య గారు పంచాయతీ నెంబర్ అండి.
1: ఓకే,
2: కానీ ప్రెసిడెంట్ గారు ఉంటారండి, ప్రెసిడెంట్ గారు కూడా ఎవరైనా భార్య భర్తలు తగులు కానీ ఏమైనా కొట్లాటలు తగులు కానీ ప్రెసిడెంట్ ముందు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తారండి. కానీ మా మామయ్య గారిని పిలిచి మా మామయ్య గారు చెప్తే ప్రెసిడెంట్ గారికి కూడా తెలియదండి అంతలా చెప్తారండి.
1: ఓకే, పరిష్కారాలు బాగా ఇస్తారనమాట.
2: పరిష్కారం అయితే చాలా బాగా చేస్తారండి మా మామయ్య గారు.
1: నైస్ నైస్.
2: అదే ఇక పోతే అండి, పాండురంగ మహాత్సవం నుంచి అమ్మాయిని పిలిచి మా పాట వేస్తే చాలా విని సంతోషిస్తాం మేడం.
1: డెఫినెట్ గా నేను ట్రై చేస్తానండి, మీరు వింటూ ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి, మెహర్ బాబా గారు మంచి విషయం చెప్పారు. యూనో ఇవాళ రేపట్లో మరి లోకంలో మనకి ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పరిష్కరించే వాళ్ళు కావాలి, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన చుట్టూ ఉండడం వెరీ లక్కీ కదా. ఆల్రైట్, సో ఫ్రెండ్స్ మనం ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం, అంతకంటే ముందు వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మహర్షి నుంచి సూపర్ హిట్ సాంగ్, వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మహర్షి మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నాము. సో ఫ్రెండ్స్, మనము నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో హెలో రెయిన్బో కార్యక్రమంలో మాట్లాడుకుంటూ ఉన్నాము స్పెషల్ క్వాలిటీస్ గురించి. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో డెఫినెట్గా ఎన్నో రకాల స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. సో వాటి గురించి మన శ్రోతలను అడిగితే మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు?
2: మేడం, నా పేరు సుబ్బారాయుడు. మేడం,
1: సుబ్బారాయుడు గారు
2: మేడం,
1: చెప్పండి.
2: ఆ మేడం,
1: స్పెషల్ క్వాలిటీస్ విన్నారండి టాపిక్?
2: ఆ స్పెషల్ క్వాలిటీస్.
1: మీకు ఎవరిలో ఏం స్పెషల్ క్వాలిటీస్ కనిపించాయండి?
2: నేను ఎండ్రాస్ అటెండ్ గా పని చేస్తాను మేడం.
1: ఓకే,
2: జన్మభూమి కార్యక్రమంలో నేను ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని ఉన్నప్పుడు ఒక అప్లికేషన్ వచ్చింది మేడం.
1: ఓకే,
2: ఆ అప్లికేషన్ చూసి నేను అవ్వడమే కాదు మీ టీమ్ అంతా నవ్వుతుంది.
1: ఎందుకండి అలా?
2: ఎందుకంటే అతను భర్త చనిపోతే భార్యలకు పెన్షన్ ఇస్తున్నారు కదా, నా భార్య చనిపోయింది, నాకు విడో పెన్షన్ నాకు కావాలా అని అతను అడిగినాడు.
1: ఓకే ఓకే, అయితే నెగటివ్ గా స్పెషల్ క్వాలిటీ అన్నమాట.
2: అంతా నవ్వి, ఎందుకయ్యా నీకు పెన్షన్? ఆడోళ్ళకంటే పాపం భర్త రెడ్డి కాబట్టి ఇస్తాము. అంటే వాళ్ళకేం సార్, వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు, పని చేస్తారు, వంటలు చేసుకుంటారు. నాకు వంట చేసే మంచి పోయింది, అట్లాగే నేను పెళ్లి, నేను నాకు పెన్నాం లేదు కాబట్టి నాకు ఖచ్చితంగా పెన్షన్.
1: ఓకే ఓకే, నాకు అర్థమైందండి. ఆయన అడగడంలో జెన్యున్ గానే ఉందనుకోండి మనకు కనిపించటం, జస్ట్ మాటల వరకు కానీ, కానీ నేను ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ సైడ్ వెతుక్కుంటున్నా, అదే ఆయన స్పెషల్ క్వాలిటీ కదా.
2: అవును మేడం, దాంట్లో మాకు జీవో లేదండి. జీవో వచ్చిన తర్వాత నిజంగా భార్యలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్ ఇస్తాము.
1: అది
2: మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి ఆయన
1: అని చెప్పి పంపించేశారా?
2: అవును మేడం, పంపించారు.
1: అది నిజంగా యూనో ప్రతి దాంట్లో కూడా అవకాశం వెతుక్కోవడం అందరికి చేత కదా.
2: అవును,
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి నిజమే కదా. అది ఎప్పుడు ఆప్టిమంగా ఆలోచించాలి, ఎప్పుడు పాజిటివ్ సైడ్ ఆలోచించాలని చెప్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చూసినప్పుడు నిజమే అనిపిస్తుంటుంది. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనకి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో,
3: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు?
3: రేణుక అండి. బాగున్నారా అండి?
1: రేణుక గారు సూపర్ అండి, మీరెలా ఉన్నారు?
3: బాగున్నాం అండి.
1: చెప్పండి రేణుక గారు.
3: అంటే మేము డిగ్రీ చదివేటప్పుడు మా మేడం ఉండండి.
1: ఓకే,
3: మ్యాథ్స్ మేడం.
1: ఓకే,
3: చిన్న వాళ్ళైన మా స్టూడెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి మరీ మాట్లాడుతున్నాను.
1: ఓకే ఓకే, చిన్న పెద్ద అని కాదు అందరికి గౌరవం ఇవ్వాలని చెప్తారన్నమాట ఆవిడ, అంతేనా?
3: రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడండి.
1: అదే అదే అదే,
3: రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను.
1: ఓకే ఓకే,
3: నచ్చింది
1: కదా, నిజం కదా. ఎవరైతే ఉంది మనం డెఫినెట్ గా అందరినీ గౌరవించాలి, అంతే అంటారా? అప్పుడే కదా హ్యాపీగా ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాం.

సూపర్ అండి, చాలా మంచి విషయం గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకునేందుకు రేణుకా గారు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి కదా, నిజం. యూనో చాలాసార్లు పెద్దవాళ్ళని అయితే మనందరం గౌరవించాలి, మనందరికీ తెలిసిందే, మనందరికీ నేర్పించారు. అంటే దాని అర్థం చిన్నవాళ్ళని చేయకూడదని కాదనుకోండి, కాకపోతే యూనో మనం చిన్నవాళ్ళని యూనో చనువు కొద్ది, ప్రేమ కొద్ది అప్పుడప్పుడు కొంచెం గౌరవించకపోవచ్చు, అందరూ కాదు, అక్కడక్కడ జరగచ్చు. బట్ మరి రేణుక గారు చెప్పినట్టు వాళ్ళ మేడం మాత్రం ఎవరున్నా సరే చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళంట. బాగుంది కదా. ఆల్ రైట్ సో ఫ్రెండ్స్, మనం అయితే ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం, కానీ సూపర్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ తేజ్ ఐ లవ్ యూ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమాయం.

0: FM Rainbow 101.9. సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ తేజ్ ఐ లవ్ యూ నుంచి. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము స్పెషల్ క్వాలిటీస్. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి కదా, సో వాళ్ళలో మీకు కనిపించినవి ఏవి అని నేను అడిగితే శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో
1: హలో
0: హలో, ఎవరు
1: ఎవరు
0: ఎవరు? రమణయ్య గారు. అయ్యో డెఫినెట్ గా చెప్పండి.
1: అనూషతో మాట్లాడాలని కవి కవి మేరే దిల్ మే ఖయాల్ ఆతీ హై మేరా పోత్రి అనూషసి బాత్ కర్నా కర్ కో
0: జరూర్ క్యూ నే చెప్పండి.
1: ఏం లేదమ్మా, అదే మా అన్నగారు ఉన్నారమ్మా.
0: ఓకే ఓకే ఓకే.

0: వినిపిస్తుందండి, చెప్పండి.
1: మా అన్నయ్య ఏ పంచాయతీకి వచ్చినా కూడా, ఎవరు వచ్చినా కూడా చక్కని చేయిపోవాల్సిందేది.
0: ఓ
1: దాన్ని పెండింగ్ పెట్టాడు. చూసి కూర్చొని మాట్లాడితే వాళ్ళు వినకపోయినారు అనుకో, సరే అయితే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపోయి, నేను ఈ సైడ్ వచ్చేస్తా, నువ్వు ఏం చేస్తావు నిచ్చేతైతే చేసుకోపోయినవాడు.
0: ఓకే, అంటే ఆయన ఎటువైపు ఉంటే న్యాయం అటువైపు ఉన్నట్ట?
1: అంతే,
0: అంతేనా?
1: న్యాయం ఎట్లు, న్యాయం ఉంటే న్యాయం చెప్పేస్తాడు.
0: ఓకే, ఆయన అటువైపు ఉంటారు.
1: న్యాయం వరకు కాకపోతే సరే నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావు, సరే నువ్వు చూసుకోకో, నేను న్యాయం పక్క న్యాయం పక్కనే ఉంటాను, నీ చేతనే పని చేసుకోకో అని చెప్పేవాడు. అక్కడ కూడా చాలా గొడవలు వచ్చినాయి. ఏం
0: చేస్తావు,
1: గొడవలు వచ్చినాయి కానీ అన్ని కూడా తట్టుకుని పోయినాడు ఆయన. అన్ని కూడా అన్ని సెట్ చేసుకుని పోయినాడు,
0: సెట్ చేసుకుని అన్ని తట్టుకుని అలా నించున్నారనమాట.
1: అన్ని అన్ని సర్దుకొని అన్ని చేసుకుని అన్ని హాయిగా పైన స్వర్గానికి వెళ్ళిపోయినాడు.
0: అది వర్సటైల్ మనిషి కదా, అదే మంచి మనిషి అంటున్నా, అన్ని విధాలుగా బలమైన మనిషి.
1: ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా పంచాయతీకి వచ్చాననుకో, నేను అనూస దగ్గరికి పోమని చెప్తా.
0: మరి నేను అంత పెద్దదాన్ని ఏం కాదండి, పెద్దరాయిడ్ ఫీమేల్ వర్జన్ అయితే కాదు 100%.
1: అలా కాకుండా నీ ఆలోచన బాగుంటది.
0: అంతే అంటారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి కదా. నిజంగా వర్సటైల్ మనుషులు మన చుట్టూ ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడైతే వేరు, కానీ ఇప్పుడు ఎవ్రీ మినిట్ మన అందరికీ కూడా అవసరం అవుతూ ఉంటుంది కదా. ఆల్ రైట్, సో ఫ్రెండ్స్ అదన్నమాట సంగతి. అయితే యూనో, మరి మనందరి కోసం డెఫినెట్గా నేను అన్నట్టుగా మెసేజెస్ కూడా పంపడం జరిగింది అనమాట చాలామంది. సో వాళ్ళకి సంబంధించి కూడా నేను మెసేజెస్ అన్ని చదువుతాను. అంతకంటే ముందు మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పుష్ప నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఉన్న వాళ్ళకి సంబంధించి మరి స్పెషల్ క్వాలిటీస్ మీకు అనిపించినవి కనిపించినవి నాతో పాటు శ్రోతలందరితో కూడా పంచుకోండి అంటే మా శ్రోతలందరూ కూడా మరి ఎంతో బాగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మరి వాట్సాప్లో కూడా మనకు కొంతమంది మెసేజ్ పెట్టారు అని నేను చెప్పాను కదా, సో ఆ విశేషాలు నేను చెప్పేస్తాను. అయితే మరి బల్కంపేట నుంచి శుభాంగి చేస్తూ ఉన్నారంట. సో శుభాంగి వాళ్ళకి అత్త అంట, అత్త అవుతారు. సో అయితే ఆవిడ వంటలు అందరూ చేస్తూ ఉంటారు, అది కూడా మనందరికీ తెలిసిందే. కానీ మా అత్త స్పెషాలిటీ ఏంటి అంటే ఆవిడ ఫస్ట్ టైం ఏదైనా వంట చూసినా తెలుసుకున్నా చదివినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటుందంట. జనరల్గా మనకి ఫస్ట్ టైం చేస్తే భయం వేస్తూ ఉంటుంది, అది ఎలా వస్తుంది ఏంటంది, కానీ ఆవిడ చేస్తే అంట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు, అదే ఆవిడ స్పెషల్ క్వాలిటీ అని చెప్తూ ఉన్నారు. అయితే యూనో సేమ్ వంటలకి సంబంధించే నిజాంపేట నుంచి క్రిష్ చేస్తూ ఉన్నారు. సో ఆయన చెప్తూ ఉన్నారు యూనో డెఫినెట్గా ఆయనేనంట, ఇది ఎవరో కాదు, ఆయనలో నాదే స్పెషల్ క్వాలిటీ. ఏంటి అంటే నేను చాలా కష్టమైన వంటలు ఉంటాయి కదా అవన్నీ చాలా ఈజీగా చేసేస్తాను, కానీ సింపుల్ వంటలు ఏంటో పెద్దగా సరిగా రావు రుచిగా అంటూ ఉన్నారు. సో ఇదేదో భలే స్పెషల్గా అనిపించింది నాకు, ఎందుకంటే అందరూ స్పెషల్గా చెయ్యాలి అంటే ఇబ్బంది పడతారు, కానీ సింపుల్గా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. సో మరి క్రిష్కి సంబంధించి మాత్రం ఆయన కొంచెం ఉల్టా అనమాట, బట్ ఇది స్పెషల్ క్వాలిటీ అని చెప్తూ ఉన్నారు. బాగుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి ఎస్ఆర్ నగర్ నుంచి శ్రీలక్ష్మి చేస్తూ ఉన్నారు. యూనో ఎప్పుడూ కూడా అందరికీ కూడా రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి రకరకాల సందర్భాల్లో. అయితే ఆ సందర్భానికి తగ్గట్టుగా మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా ఫేస్ మీద ఫీలింగ్స్ కనిపించిపోతూ ఉంటాయంట. కానీ వాళ్ళ ఫ్యామిలీలోనే చాలామంది ఉన్నారంట, మేబీ అది జెనెటికల్ ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ అందరూ బాగా కంట్రోల్ చేసేస్తారంట. ఫేస్ మీద ఎప్పుడు న్యూట్రల్ ఎక్స్ప్రెషనే ఉంటుంది తప్ప వాళ్ళు రానివ్వాలి అనుకుంటే తప్ప అది ఏ ఫీలింగ్ అయినా బయటికి రాదంట. బాగుంది కదా, చాలా మంచి స్పెషల్ క్వాలిటీ, చాలాసార్లు అవసరమైన క్వాలిటీ అనమాట కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన హెలో రెయిన్బో కార్యక్రమం. సో మరి ఇక్కడతో సమాప్తం చెప్పేస్తూ మంచి పాట వేస్తూ ఉన్నాను ఫ్రమ్ ద మూవీ జెంటిల్మెన్. అయితే 8 గంటలకి మరి మనకు తెలుసు ఈరోజు జూలై ఆఖరి ఆదివారం కాబట్టి 8 గంటలకి మన దేశ ప్రధాని అయిన గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారం జరుగుతుంది 8 గంటలకి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం రంగులమయం.

0: చిత్రసీమలో ఇంతవరకు మీరు సినీ గీతాలను ఆస్వాదించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14వ తేదీన ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట INS మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా DRDO విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతూ ఉంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా,

మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. జూలై 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పివి సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు.

వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలాకాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ, 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, నైపుణ్యం, ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది. పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది. కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా,
కుటుంబం

తో సమయం గడపడమైనా ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారుచేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన

పేరుతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగరాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే, కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా

యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాన్ని కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామఢీలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూమ్డీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7వ తేదీన మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈరోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా,
కుథంపల్లి నుంచి కచ్చిదాకా

లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి ఇందుకు. మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్నా మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోదు నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని

0: స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాల్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన నెక్స్ట్ సెగ్మెంట్ అయిన తెలంగాణలోకి. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి మన తెలంగాణలో ఈరోజు మనం మాట్లాడుకుందాం మరి రెయినీ సీజన్లో టూరిజం గురించి. సో మరి ఆ విశేషాలన్నీ కూడా మాట్లాడుకోవాలంటే మంచి పాటతో స్టార్ట్ చేసారు కదా. సో ఆల్రెడీ మనకు తెలుసు సూపర్ సండే రోజు సరదాగా మరి ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడంతో పాటు ఇంట్లో బాల్కనీలో ఇంచో లేదా కిటికీలో ఇంచో చూసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. మరి వర్షం కురుస్తూ ఉంది కదా, అలా జల్లులు పడతానే ఉన్నాయి. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మన షో వింటూనే ఉండండి. సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బంగారు బుల్లోడ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నాము తెలంగాణలో ఎండ్ మాట్లాడుకుందాము. మరి వర్షాకాలంలో టూరిజం గురించి అని అనుకున్నాం కదా. నిజమే, వర్షం అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువే ఉంటారు. వర్షం పడుతుంటే సరదాగా తిరగటం, నచ్చిన ఫుడ్ వేడి వేడిగా తినడం ఇలాంటివి చేస్తుంటారు. ఇలా ఇంకొంతమంది సరదాగా తిరగడానికి అంటే కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలకు కూడా వెళ్తుంటారు. ఎత్తైన జలపాతాలు, పచ్చని

పొలాలు, కొండలు, నీళ్లతో ఉండే నదులు, సరస్సులు, ఇలా యూనో చూడాలంటే చాలా చాలా సరదాగానే ఉంటుంది. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకోండి. అయితే మరి సిటీలలో, టౌన్లో పెద్దగా కనిపించకపోయినా అవుట్స్కర్ట్స్లో మరి ఊళ్ళల్లో ఇవన్నీ కూడా చాలా చక్కగా చూడొచ్చు అండ్ ఎంజాయ్ కూడా చేయొచ్చు కదా. నిజమే, మరి వర్షాకాలంలో కూడా జస్ట్ ఆలోచనలు ఉండాలే కానీ సరదా సరదాగా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మాట్లాడుకుందాము. అయితే మరి బలాదూర్ చిత్ర నుంచి సుపైత్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నము తెలంగాణలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం మరి వర్షాకాలంలో టూరిజం గురించి. నిజమే. సో యూనో, వర్షాకాలం అంటే యూనో ఫ్రీగా తిరగడానుకుంటారు డెఫినెట్గా, ఎందుకంటే ఆల్ ఆఫ్ అ సడన్ వర్షం పడితే మరి ఎక్కడైనా ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి యూనో డ్రైవింగ్లో అంటే కార్లో ఉన్నా కూడా అక్కడక్కడ ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది పరిస్థితులను బట్టి. సో అయితే దూరం దగ్గర అనుకుంటే కనుక హైదరాబాద్కి దగ్గరలో అంటే ఇంచుమించు ఒక 100 to 150 kilometers దూరంలో అయితే కనుక మనకి అనంతగిరి హిల్స్ ఉన్నాయి వికారాబాద్లో. సో దట్టమైన అడవులతో చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ములుగులో కూడా ఉందన్నమాట మరి భోగత వాటర్ఫాల్స్ అండ్ లక్నవరం లేక్ అనమాట. ఇక్కడ దీన్ని నయాగరా ఆఫ్ తెలంగాణ అని పిలుస్తూ ఉంటారు. సస్పెన్షన్ బ్రిడ్జ్తో చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మరి నాగార్జున సాగర్ అండ్ ఎత్తిపోతల ఫాల్స్ అనమాట డ్యామ్కి ఫేమస్, డెఫినెట్గా మనందరికీ తెలిసింది. అయితే ఆదిలాబాద్లో కూడా మరి కుంతల అండ్ పోచర వాటర్ఫాల్స్ ఉన్నాయనుకోండి. ఇది స్పెషాలిటీ ఏంటి అంటే తెలంగాణలోనే ఎత్తైన జలపాతాలు అనమాట. కానీ యూనో మరి ఆదిలాబాద్ అంటే 250+ kilometers ఉంటుంది కాబట్టి కొంచెం యూనో వీకెండ్ 2 days అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్కరోజులో అయితే వెళ్ళి రాలేం కాబట్టి మరి 2 days అయితే ఆదిలాబాద్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఒక డే అయితే మనం ఇందాక అనుకున్న అనంతగిరి హిల్స్, ములుగు అండ్ అఫ్కోర్స్ వికారాబాద్, ములుగు అలాగే నాగార్జున సాగర్ వెళ్ళొచ్చేయచ్చు అనుకోండి. మరి దాన్ని బట్టి హ్యాపీగా మనం ప్లాన్ చేసుకోవాలి కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మరి నిజంగా మనకి నచ్చిన ప్లేసెస్కి హ్యాపీగా మనం అనుకున్నప్పుడు వెళ్ళగలిగితే అద్దిరిపోతుంది కదా, లాక్ బస్టరే. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సరైనోడు నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
2: No, tell me.
1: I don't want to miss out. Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
2: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the twin cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports, and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Chaminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సరైనోడు నుంచి. సో ఫ్రెండ్స్, మనము నము తెలంగాణలో అండ్ మాట్లాడుకున్నాం ఈరోజు వర్షాకాలంలో సరదా సరదాగా మరి బయటికి వెళ్ళాలి అండ్ ఆఫ్ కోర్స్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాం.

0: Bro, did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో 9 గంటలు కావస్తుంది. సో మరి ద ఆకాశవాణి పాడ్కాస్ట్ ఫీచరింగ్ డాక్టర్ పవన్ దుగ్గల్, ఎమినెంట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ప్రసారం అవుతుంది. వెంటనే ఉండండి.

देख चंद्रमा आधा है, रात आधी है, कहीं तेरी मेरी बात भी आधी न।